ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 28వ తేదీ, శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 52 సెకండ్లు. ఆకాశవాణి శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది అని అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం మాటల సాగర్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలేమిన సమయం 6:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు ఇంకా నాట్యకళం వింటారు. ముందుగా వినండి దేవీ భక్తి గీతాలు.

నమః. ఓం సువర్ణ కుంభయుగ్మాభసుకుచాయై నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమః. ఓం కనకాంగద కేయూరభూషితాయై నమః. ఓం బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమః. ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమః.

వందితాయై నమః. ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయకాయై నమః. ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః. ఓం దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమః. ఓం కలశోద్భవ దూర్వాస పూజితాయై నమః. ఓం మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః. ఓం చక్రరాజ మహామంత్ర మధ్యవర్త్యై నమః. ఓం చిదగ్నిగుండ

నమః. ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః. ఓం రత్నచింతామణి గృహ మధ్యస్థాయై నమః. ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః. ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః. ఓం జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః.

మీరింతవరకు దేవి భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాట్య కళం.

మీరింతవరకు నాట్య కలం విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు సమర్పణ శ్రీ ఎస్కే గులాం అహ్మద్.

0: అల్లాహ్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ అల్లాహ్కు దాసులు, అంటే తన చుట్టూ ఉన్న తన లాంటి మనుష్యులను ప్రేమించాలి. ఇస్లాం చెప్పే మౌలిక విశ్వాసాలలో అతి ముఖ్యమైనది మరణానంతర జీవితం. మనకు లభించిన ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఏదో ఒకరోజు ఈ తనువు చాలించి తిరిగి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ వద్దకు చేరవలసిందే. ఇక్కడ మనకు లభించిన జీవిత గడువులో మనము చేసిన ప్రతి పనిని గురించి జవాబు చెప్పుకోవలసి ఉంది. ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా అన్నారు, ప్రళయ దినాన అల్లాహ్, ఆదమ్ కుమారా, నేను జబ్బు పడ్డాను, నీవు నన్ను పరామర్శించడానికి రాలేదేమిటి అని అడుగుతాడట. అప్పుడు మనం, అయ్యా, నీవు సర్వ సృష్టికి సృష్టికర్తవు, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడవు, నీవు జబ్బు పడటం ఏమిటి అల్లాహ్ అని విన్నవించుకుంటారు. అప్పుడు అల్లాహ్, నా ఫలానా దాసుడు అనారోగ్య పాలై మంచాన పడి ఉన్నప్పుడు నీ సాటి సోదరుణ్ణి పరామర్శించడానికి వెళ్లి ఉంటే నన్ను పరామర్శించే పుణ్యం లభించేది కదా అని అంటాడట. అలాగే, ఓ నా దాసుడా, నేను ఆకలిగొని ఉండగా నాకు అన్నం తినిపించలేదు కదా అని అడుగుతాడట. ఓ అల్లాహ్, నీవే సర్వలోకాల సృష్టి రాసుల ఉపాధి ప్రదాతవు, నేను నీకు అన్నం పెట్టడం ఏమిటి అని అల్లాహ్తో విన్నవించుకోగా, నా ఫలానా దాసుడు ఆకలితో ఉండగా నీవు ఆ దాసుడి ఆకలి తీర్చి ఉంటే నా ఆకలి తీర్చిన వాడిగా అయ్యేవాడివి కదా అని అల్లాహ్ సమాధానము ఇస్తాడు. అలాగే, ఓ నా దాసుడా, నేను బట్ట లేకుండా బాధపడుతుండగా నాకు నీవు బట్ట ప్రసాదించలేదేమిటి అని అల్లాహ్ ప్రశ్నిస్తాడట. ఓ విశ్వ ప్రభువు, నీవే మానవులందరికీ సకల సౌకర్యాలు సమకూర్చే విశ్వేశ్వరుడవు, నీకు నేను బట్టలు తొడగించడం ఏమిటి అని నిస్సహాయంగా వెలిబుచ్చుతారు. నా ఫలానా దాసులు బట్టలు లేక బాధపడుతుండగా నీవు వారికి బట్టలు ఇచ్చినట్లయితే ఈరోజు దాని ప్రతిఫలం ఇక్కడ నీకు లభించేది కదా అని అంటాడట. అంటే మానవ సేవయే మాధవ సేవ. తోటి మానవుల అవసరాలు తీర్చడం, వారికి ఎలాంటి కష్ట నష్టాలు కలిగించకుండా జీవించడమే నిజమైన దైవ ప్రేమ. దానికి అత్యంత ఇష్టమైన ఆరాధన. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో నిజమైన దైవనీతిపరుడు దైవదాసుని గురించి చెబుతూ, మీ పొరుగువాడు పస్తులుండగా, అనగా మీ పొరుగువాడు బాధలలో ఉండగా కడుపు నిండా తిని నిద్రపోయేవాడు, అనగా సంతోషంగా భోగ భాగ్యాలలో తులతూగేవాడు విశ్వాసియే కాడు అని అన్నారు. మరో సందర్భంలో, ఎవరి వల్ల పొరుగువారి జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా పోతాయో వారు విశ్వాసులు కారు అని అన్నారు. కనుక అల్లాహ్ను విశ్వసించేవారు తమ చుట్టూ ఉన్న అల్లాహ్ దాసుల హక్కులు హరించరాదు. అలాగే ఆ దాసులతో మంచిగా వ్యవహరించడమే నిజమైన దైవారాధన.
1: మీరింతవరకు శ్రీ ఎస్కే గులాం అహ్మద్ గారు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సమాచారం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: అంటువ్యాధులు ఒక జీవి నుండి మరొక జీవికి సోకి వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా వలన మరియు వైరస్ వలన ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి

0: చెందుతూ ఉంటాయి. బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు చిటుక రోగం. చిటుక వేసినంతలోనే గొర్రెలు కిందపడి చనిపోతాయి. అందుకని ఈ వ్యాధిని చిటుక అని లేక నెత్తి పిడుగు వ్యాధి అని లేదా గడ్డి రోగం అని పిలుస్తూ ఉంటారు. కారణాలు: బ్యాక్టీరియా వల్ల తొలకరి వర్షాల తరువాత పెరిగిన గడ్డి తినడం వలన ఈ వ్యాధి వస్తోంది. ముఖ్యంగా జూన్ నుండి జులై నెలలో ఎక్కువగా ఈ వ్యాధి కనబడుతూ ఉంటోంది. ఎటువంటి లక్షణాలు కనపడకుండానే జీవాలు ముఖ్యంగా గొర్రెలు మరణిస్తాయి. నీరసంగా ఉండి గిలగిలా కొట్టుకుని గాలిలోకి ఎగిరి క్రిందపడి చనిపోతాయి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన మందను ఇతర మందల నుండి దూరంగా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్థానిక పశు వైద్యుణ్ణి కూడా వెంటనే సంప్రదిస్తే మంచిది. మరొక వ్యాధి కాలిపుండు వ్యాధి. మేత సమయంలో మందలోని కొన్ని గొర్రెలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తడిచిన నేలలో తిరిగినప్పుడు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతోంది. మందలోని 1-2 గొర్రెలు సరిగా నడవకపోవడం, గిట్టల మధ్య భాగం ఎర్రగా మారి నొప్పిని కలుగజేస్తోంది. వ్యాధి సోకిన గొర్రె 3 కాళ్ల మీద గెంతుతూ ఉంటోంది. ఎర్రగా కందిన భాగం ఉబ్బి చీము పట్టి నల్లగా కమిలిపోతాయి. ఆ భాగం చెడు వాసన వస్తోంది. వ్యాధి తీవ్రంగా సోకినట్లయితే గిట్టలు ఊడిపోతాయి. మరి మందలో వ్యాధి లక్షణాలను గమనించిన వెంటనే దగ్గరలోని పశు వైద్యుణ్ణి సంప్రదించాలి. వ్యాధి సోకిన గిట్టలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి పశు వైద్యుని సలహా మేరకు చికిత్స పొందాలి. ఇక వైరస్ వల్ల వచ్చే వ్యాధులు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి గాలి ద్వారా సోకుతోంది కాబట్టి గాలికుంటు వ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన జీవాలలో నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి ఫుట్ అండ్ మౌత్ వైరస్ వలన సోకుతోంది. తీవ్రమైన జ్వరంగా ఉంటోంది. అంటే 104 నుండి 106 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు. నోటిలో, నాలుక మీద, గిట్టెల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి. నోటి నుండి చొంగ కారుతూ ఉంటోంది. నోటిలోని పుండ్ల వలన జీవాలు సరిగా మేత మేయకుండా ఉంటాయి. కాలిపుండ్ల వలన కుంటుతూ నడుస్తాయి. వ్యాధి సోకిన గొర్రె పిల్లలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. మరి వీటికి చికిత్స: నోటిలో పుండ్లను మరియు కాలిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ గ్లిజరిన్ ఆయింట్మెంట్ను పెట్టాలి. నోటి పుండ్ల వలన గొర్రెలు మేత మేయవు కాబట్టి జీవాలకు గంజి లేక అంబలిని గ్లూకోజ్తో కలిపి త్రాగించాలి. వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వేరు చేయాలి. వ్యాధి నిరోధక టీకాలను ముందుగానే ఇప్పించాలి. మరొక వ్యాధి నీలు నాలుక వ్యాధి. దీన్నే బ్లూటంగ్ అంటారు. ఈ వ్యాధిని మూతివాపు, మూతి పుండ్ల వ్యాధి అని పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతోంది. దోమకాటు వలన క్రిములు గొర్రెల్లోని శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. అధిక జ్వరం, గొర్రెల్లో చొంగ కారుతూ పెదవులు మరియు చిగుళ్లు వాచి పెదవుల లోపలి భాగం ఎర్రబడి చిన్న చిన్న గుల్లలుగా ఏర్పడతాయి. గిట్టల మధ్య భాగం ఎర్రగా ఉంటోంది. సరిగా నడవలేక మేత సరిగా మేయకుండా నీరసించిపోతాయి. నాలుక నీలిరంగులోకి మారిపోతోంది. మరి దీనికి చికిత్స: ఈ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశు వైద్యుణ్ణి సంప్రదించాలి. తగు నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్ మందులు వాడాల్సి ఉంటోంది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: మీరు ఇంతవరకు రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 రచన కుసుమాలు ప్రాయోజిత కార్యక్రమంలో శ్రీ బి చెన్నారావు గారి గేయపఠనం వింటారు. అనంతరం 7:30 విజయపదం కార్యక్రమంలో కొత్త మార్గాల్లో విదేశీ విద్య కొన్ని వివరాలు తెలుసుకుంటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి ఎస్ స్వాతి. ఇక 7:45 పిఎం జన్ధన్ యోజన, పిఎం బీమా యోజన వివరాల గురించి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎం బాలకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ శ్రీనివాస్.

ఇక ఉదయం 8 గంటలకు యథావిధిగా సమాచార ప్రభాత, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఇక విద్య ఉద్యోగ సమాచారాన్ని అందించే ఉద్యోగ వాణి ప్రసారమవుతుంది 8:30. అనంతరం 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. ఇక ఏకచిత్రగానం వింటారు 9:30. ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అంశం అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీక రక్షాబంధనం. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో రాఖీ మన రక్ష ప్రసంగం వింటారు. ఇంకా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఈ అంశంపై సాయిభారతి గారి ప్రసంగం వింటారు. ఇక 1:20 హైదరాబాద్ కేంద్రం నుండి వనితాలోకం ప్రసారమవుతుంది. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 2:30 శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో పాటు ప్రసారమవుతుంది. అనంతరం 3:30 ఏకచిత్రగానం. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం, సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రసంగం వింటారు. ఇంకా జానపద గేయాలు. అనంతరం 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10 గంటలకు మనోరంజన్. ఇవి ఈనాటి మా ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు వింటారు. ముందుగా వినండి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్టాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్టాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. 2వ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ,
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లక్ష వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హంద్రీనివా

0: ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మాంతా వచ్చినా మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేర్ మునిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్బాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. భవద్భ్యః సర్వేభ్యః సంస్కృత దివసస్య రక్షాబంధన్ పర్వణః చ హార్దిక్యః శుభకామనాః. అథ వార్తాః. నేపాలదేశే అకస్మాదాగతేన భీషణ జలాప్లావేన ఆపద్గ్రస్తానాం భారతీయ నాగరికాణాం అన్వేషణాయ తేషాం రక్షణాయ చ భారతేన ప్రయత్నా

అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17వ తేదీన జిల్లా ఎన్నికల అధికారులు ముసాయిద ఓటరు జాబితా విడుదల చేశారు. సర్ ప్రక్రియ అనంతరం నల్గొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య 13,57,619గా తేలింది. ఈ జాబితాపై వచ్చే నెల 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 15వ తేదీలోగా అభ్యంతరాల పరిశీలన పరిష్కారం చేసి అక్టోబర్ 18వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం తొలగిపోయి వర్షాలు సమృద్దిగా కురవాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ఇటీవల వరుణయాగం నిర్వహించింది. నాగార్జునసాగర్ విజయ విహార్ లోని కృష్ణానది తీరంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు పూర్తి శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఉదయం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతుల చేత 11 హోమగుండాలతో గోపూజ విశ్వక్సేన పూజలతో ఋత్వికులు యాగశాల ప్రవేశాన్ని చేయించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో తాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వర్షాలు సమృద్దిగా కురిపి కృష్ణ గోదావరి నదులు జలకల సంతరించుకోవాలని మహావరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జిల్లా కేంద్రంలో 24 కోట్ల విలువైన రహదారులకు నగర మేయర్ బుద్ర చైతన్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా 2 పంటలకు సాగునీరు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. అలాగే నల్గొండ పట్టణాన్ని రాష్టంలోనే మోడల్ సిటీగా మారుస్తానని అందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలలో వాడవాడల జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన 564 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి లబ్దిదారుల చేత గృహప్రవేశం చేయించారు. అలాగే నల్గొండ సమీపంలోని గంధంవారి గూడెంలో 3 కోట్ల

0: సాగర్ లో నీటి నిల్వలు కొంత ఆశాజనకంగా మారాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే నిండు కుండలుగా మారడంతో ఆయా ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల జరుగుతుండటంతో సాగర్ కు ప్రస్తుతం 56,000 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 531 అడుగులకు చేరింది.
1: ఇంతవరకు జి రామకృష్ణ గారు అందించిన నల్గొండ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈ రోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలా మంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి వన్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ 9111230887 18 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18 11230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికాల పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమాపేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమాపేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయాన్ని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ

0: పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణలు సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్ లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్ తో సంబంధాన్ని బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. ఆష్విల్ లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1 తేదీన జరగనున్న ఈ సమాపేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమాపేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్ కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20 తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2020 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపూ కా విచార్ థా కి స్వాధీనతా తబ్ తక్ అధూరి రహేగి జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో అప్నా న హో హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై తో స్వతంత్రతా కా కోయి మత్లబ్ హీ నహీ ఔర్ మన్ మే స్వరాజ్ కీ యే పరికల్పనా కో అనేకా అనేక ప్రయోగో సే జమీన్ పర్ ఉతార్నే కా కామ్ కియా.
0: మన సంస్కృతికి మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్ లోని సర్క్యూట్ హౌస్ లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమాపేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మండలు తమ సోదరులు రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు ఆరోగ్యం మంచి పోషణ కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు రక్షిస్తామని చేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జులై 3న ప్రారంభమైన 50 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చెడీ ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి చాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడుగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్ విన్ లో జరిగిన FIH ప్రపంచ కప్ మ్యాచ్ లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం

సాధించి ఐదో స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్ లో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్ లో మన దేశానికి చెందిన వీర్ చోట్లానిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్ కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్ కు చెందిన మొహమ్మద్ అల్ షార్కనీపై 3-1 తేడాతో చోట్లాని, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సుందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రచన కుసుమాలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు పంచపది కవన వేదిక హైదరాబాద్.
1: 80,000 కవితల రచన, 10,000 పంచపదులు, 5,000 హిందీ పంచపదుల ద్విభాషా కవి,
0: దశ సహస్ర పంచపది కవి బ్రహ్మ శ్రీ కాటేగార్ పాండురంగ విఠల్ గారి ఆధ్వర్యంలో స్థాపించబడి
1: పంచపది కవిరత్న బిరుదును ప్రదానం చేయుచున్న సంస్థ సాహితీ సుమాల మాలిక, సమ సామాజిక దీపిక, లయాత్మక భావాత్మక కవితా ఝరి,
0: నవ కవుల కూడిక పంచపది కవణ వేదిక హైదరాబాద్.

0: ఈనాటి కార్యక్రమంలో శ్రీ బానోతు చెన్నారావు గారి గేయ కవితలు వింటారు.
1: ఈ సంవత్సరము వర్షాలు లెక్క అన్నదాతలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.

రక్తముచన్నా. పంచపది, మానవ జీవనానికి నీరు ప్రాణాధారము, నాగరికతలకు జలమే మూలాధారము, భూగర్భ జలాలు పెంచాలి నిరంతరము, చెరువులను చేయాలి పునర్ధరణము, వ్యవసాయము పరిశ్రమలకు నీరవసరము చెన్న. చెట్టును పెంచు, ప్రకృతిని పంచు, అక్కర తీరునట్టు, నీటిని ఒడిసిబట్టు, ప్రతి ప్రాణి బ్రతుకునట్టు, భూగర్భ జలం పెంచు, భావితరానికి అందునట్టు, నీటితో దేహం, చదువుతో జ్ఞానం శుద్ధి అగునట్టు, జలంతో దాహం తీరు, వనంతో వర్షం కూరు చెన్న. నీరు పొదుపుగా వాడుము, వృధాసులు చేయమాకు. జలం పశుపక్షాదులకు అవసరము, కలుషితం చేయమాకు. జల సంరక్షణ వేయుము, నీటిని దుబారా చేయమాకు. వర్షముంటే పంటలు పండి తిండి దొరుకు మరువ మాకు. నీళ్లు లేకుంటే కరువు కాటకాలొచ్చి జనం చచ్చు చెన్న. తగ్గుతున్న వర్షపాతం, పెరుగుతున్న వేడితాపము, కరువు అధిగమించు, చెట్లను విరివిగా పెంచుము. ఊట చెరువులో చెక్డ్యాములు నిర్మించాలి ప్రభుత్వము. కొండవాలు ప్రాంతాల్లోనూ కందకాలు నిర్మించుము. వాగు వంకల్లో నీరు వృధా పోకుండా నిరోధించు చెన్న. ప్రజలు పాల్గొనాలి జల సంరక్షణ ఉద్యమాలలోనూ, భాగం పంచుకోవాలి ఇంకుడు గుంతల నిర్మాణంలోనూ, ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి జలం వాడుటలోనూ, జలమే ఆధారం సాయపడే వాళ్ళే జీవుల మనుగడలోనూ, జాగ్రత్తగా జలం సిరినందిద్దాం ఈ సకల లోకానికి చెన్న. నీరు లేనిదే చెట్టు లేదు, చెట్టు లేనిదే జగతి లేదు చెన్న. బాలపంచపది పచ్చని.

0: మునుగుతావు చెన్న. ధన్యవాదాలు.
1: మీరింతవరకు శ్రీ బానోతు చెన్నారావు గారి గేయ కవితలు విన్నారు.
2: ఈనాటి రచనా కుసుమాలు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు పంచపది కవన వేదిక హైదరాబాద్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి శంకరనేని స్వాతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయ పథం.
1: స్టడీ అబ్రాడ్ ప్రస్తుతం ఉన్నత విద్య కోసం ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటున్న మార్గం. గ్లోబల్ స్థాయి విద్య, ఉద్యోగ అవకాశాలు, అధిక వేతనాల కోసం అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలకు క్యూకట్టడం తెలిసిందే. అయితే ఇటీవల అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఆర్థిక నిధుల ప్రమాణాలు పెరగడం, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో యూకే, కెనడా, ఆస్ట్రేలియా సైతం ఇమిగ్రేషన్, పార్ట్ టైం ఉద్యోగాలు, పోస్ట్ స్టడీ వర్క్ వీసాలపై కొత్త పరిమితులు అమలు చేస్తున్నాయి. దీంతో జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, సింగపూర్, న్యూజిలాండ్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ స్టడీ డెస్టినేషన్స్ గా ఎదుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ విద్యకు సిద్దమవుతున్న విద్యార్థులు ఏ దేశం ఎంచుకోవాలి, ఏ కోర్సులకు ఎక్కువ అవకాశాలున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి, ఇదే ఈనాటి విజయ పదం.
2: భారత విద్యార్థులు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వైపు ఆసక్తి చూపడం లేదనడానికి గత ఏడాది కాలంలో నమోదైన గణాంకాలే నిదర్శనంగా చెప్పవచ్చు. అమెరికాకు గత ఏడాది F1 వీసాల సంఖ్య 44% తగ్గింది. కెనడాలో స్టూడెంట్స్ వీసాల సంఖ్య 41% తగ్గింది. యూకేలో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వీసా దరఖాస్తుల సంఖ్య 40% తగ్గింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులకు వీసాల మంజూరు 49% పడిపోయింది.
1: ఈ నాలుగు దేశాల్లో మన విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కొత్తగా అక్కడ అమలు చేస్తున్న నిబంధనలే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అమెరికాలో వీసా దరఖాస్తు కోసమే దాదాపు 40,000 చెల్లించాల్సి వస్తుంది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ విధానాన్ని తొలగించడం, ఫీజులు పెరగడంతో కెనడాకు భారత విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ దేశం వీసా ఫీజును $2,000 పెంచింది. కనీసం $19,710 ఆర్థిక నిధులుగా చూపాలనే నిబంధనను అమలు చేస్తోంది. యూకేలో కూడా వీసా దరఖాస్తు ఫీజును £558 పెంచారు. దీంతోపాటు ప్రతి నెల నివాస ఖర్చుల కోసం £1,334 చొప్పున నిధులు ఉన్నాయని నిరూపించాల్సిన పరిస్థితి నెలకొంది.
2: యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు, భారీ ఫీజుల నేపథ్యంలో మన విద్యార్థులు జపాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వైపు చూస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం జర్మనీలో గత 3 ఏళ్లలో భారత విద్యార్థుల సంఖ్య 59%, ఐర్లాండ్లో 49%, ఫ్రాన్స్లో 33% చొప్పున పెరిగారు. అదేవిధంగా జపాన్లో సైతం 22% మేరకు భారత విద్యార్థుల సంఖ్య వృద్ధి నమోదైంది.
1: భారతీయ విద్యార్థులు విదేశాల్లో స్టెమ్, డేటా సైన్స్ అండ్ ఏఐ, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్, ఫైనాన్స్ అండ్ ఫిన్టెక్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీసా దరఖాస్తు విషయంలో విద్యార్థులు ముందుగా తమకు ఆసక్తి ఉన్న దేశంలోని యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలోనే టోఫెల్, ఐఏఎల్టీఎస్, జీఆర్ఈ, జీమాట్ వంటి ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశం ఖరారయ్యాక అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్తో వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు విద్యార్థుల అర్హతలు, ప్రవేశం పొందిన కోర్సు, ఇన్స్టిట్యూట్లను పరిగణలోకి తీసుకుని ఇమిగ్రేషన్ అధికారులు వీసా మంజూరు చేస్తారు. వీసా దరఖాస్తు సమయంలో అడ్మిషన్ లెటర్తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఫీజు చెల్లించిన రసీదులు అందించాల్సి ఉంటుంది.
2: స్టడీ అబ్రాడ్ విద్యార్థులు కనీసం 6 నెలలు ముందుగానే అడ్మిషన్ ఖరారు చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే స్టాండర్డ్ టెస్టులకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి. కనీసం 7 ముందుగానే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, వాటిని అందిస్తున్న ఉత్తమ యూనివర్సిటీల ఎంపిక వంటి వాటిపై కసరత్తు ప్రారంభించాల్సి ఉంటుంది.
1: ఇటీవల కాలంలో మన విద్యార్థులకు బెస్ట్ డెస్టినేషన్ గా నిలుస్తున్న దేశం జర్మనీ. ఇక్కడ చదువుకుంటూనే వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. అదేవిధంగా జర్మనీలో పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు పుష్కలం. పీజీ స్థాయి కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు 18 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించవచ్చు. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే సదరు ఎంప్లాయర్ ద్వారా వర్క్ పర్మిట్ పొందే అవకాశం ఉంది. ఈయు బ్లూ కార్డ్ విధానం మేరకు గుర్తింపు పొందిన సంస్థల్లో ఉద్యోగం లభించి వర్క్ పర్మిట్ పొందితే పర్మనెంట్ రెసిడెన్స్ పొందడం సులభం అవుతుంది. జర్మనీ యూనివర్సిటీలో చేరిన వారికి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తోంది. ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీలో ఉచిత విద్యకు అవకాశం ఉంది. ఈ దేశంలో దాదాపు 300 పబ్లిక్ యూనివర్సిటీలు ఉన్నాయి. దీంతో జర్మనీకి వెళ్లే విద్యార్థులకు ట్యూషన్ ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందే వీలుంది. ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రం మాస్టర్స్ కోర్సులకు 15,000 యూరోల నుంచి 30,000 యూరోల వరకు ట్యూషన్ ఫీజును వసూలు చేస్తున్నాయి. అకాడమిక్ గా మంచి ట్రాక్ రికార్డ్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్ బాగుంటే పబ్లిక్ యూనివర్సిటీలో ప్రవేశం పొందడం సులభం. తద్వారా ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తుంది.
2: ఇక జపాన్. 200కు పైగా యూనివర్సిటీలున్న జపాన్ కూడా మన విద్యార్థులకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు అధిక ప్రాధాన్యం లభిస్తోంది. అదేవిధంగా కోర్సు పూర్తయ్యాక పోస్ట్ స్టడీ వర్క్ కోసం అక్కడే 6 నెలల పాటు ఉండేలా డిజిగ్నేటెడ్ యాక్టివిటీస్ వీసా పేరుతో తాత్కాలిక వీసా కూడా అందిస్తారు. జపాన్లోని యూనివర్సిటీలో చేరాలంటే మాత్రం జపనీస్ లాంగ్వేజ్ లో బేసిక్ నైపుణ్యాలను పరిశీలించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీల్లో 3 లక్షల నుంచి 4 లక్షలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 7 లక్షల నుంచి 9 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
1: ఇక మరొక దేశం ఫ్రాన్స్. మన విద్యార్థులకు మరో బెస్ట్ ఆల్టర్నేటివ్ గా నిలుస్తోంది. ఎకోల్ నార్మల్ సుపీరియర్, ఎకోల్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ మేరీ క్యూరీ, సెంట్రల్ సుపీలెక్, ఎకోల్ నార్మల్ సుపీరియర్ డేలియన్, యూనివర్సిటీ గ్రెనోబల్, ప్యారిస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ డి స్ట్రాన్బర్గ్, ప్యారిస్ యూనివర్సిటీ డిటెరల్, యూనివర్సిటీ డి మౌంట్ పెల్లర్ వంటి పలు ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ ఫీజులు కూడా నామమాత్రంగానే ఉంటాయని చెప్పొచ్చు. ప్రభుత్వ యూనివర్సిటీలో వార్షిక ఫీజు ఇంజనీరింగ్ కోర్సుకు 620 యూరోలుగా, మేనేజ్మెంట్ కోర్సులకు 4,500 యూరోల నుంచి 7,000 యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. హ్యుమానిటీస్, ఆర్ట్స్ తదితర ట్రెడిషనల్ కోర్సులకు సగటున 270 యూరోలుగా ఉంటుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో మాత్రం ఈ ఫీజులు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఇక్కడ కూడా వారానికి 20 గంటలు మించకుండా పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పోస్ట్ స్టడీ వర్క్ నిబంధనల మేరకు 5 ఏళ్ల పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. ఫ్రాన్స్ లోని పలు రంగాలకు చెందిన సంస్థలు ఆకర్షణీయ వేతనాలను అందిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం సగటు వేతనం నెలకు 3,085 యూరోలుగా ఉంది. కనీస వేతనం 1,708 యూరోలు ఉండాలనే నిబంధనను ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
2: ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే, విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం న్యూజిలాండ్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ పేరుతో ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తోంది. ఇక్కడ ఎంఎస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తో పాటు కామర్స్, హ్యుమానిటీస్, మెడిసిన్, ఐటీ, ప్యూర్ సైన్సెస్ వంటి విభాగాల్లోనూ అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫీజులు తక్కువగా ఉండడం కలిసొచ్చే అంశం. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజు 18,000 నుంచి 25,000 న్యూజిలాండ్ డాలర్లుగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ఫీజు 10,000 న్యూజిలాండ్ డాలర్ల నుంచి 25,000 న్యూజిలాండ్ డాలర్ల మధ్యలో ఉంటుంది. ఎంబీఏ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, టూరిజం స్పెషలైజేషన్లకు డిమాండ్ నెలకొంటోంది. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం కూడా ఉంది. 2 ఏళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆ తర్వాత మరో 7 ఏళ్ల పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ కొనసాగించవచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ లెటర్ ఆధారంగా వర్క్ పర్మిట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభంలో ఈ వర్క్ పర్మిట్ ను 2 ఏళ్ల వ్యవధికి మంజూరు చేస్తారు. ఆ తర్వాత స్పాన్సర్ సిఫార్సు మేరకు పొడిగించుకునే అవకాశము ఉంటుంది.
1: ఐర్లాండ్ లో ఎడ్యుకేషన్ నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ వరకు బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీ కోర్సు వ్యవధి 7 నుంచి 2 ఏళ్ల వరకు ఉంటుంది. ఫీజులు గరిష్టంగా 20,000 నుంచి 23,000 యూరోల మధ్యలో ఉంటున్నాయి. థర్డ్ లెవెల్ గ్రాడ్యుయేట్ స్కీమ్ పేరుతో పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తోంది. గ్లోబల్ స్థాయి విద్య, ఉద్యోగ అవకాశాల కోసం, అధిక వేతనాల కోసం తక్కువ ఖర్చు, సరళంగా వీసా నిబంధనలున్న దేశాలను ఎంచుకోండి, మంచి భవిష్యత్తును నిర్మించుకోండి. ఇదే ఈనాటి విజయపదం.

0: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయ పథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి సుంకర్నేని స్వాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు పీఎం జన్ధన్ యోజన, పీఎం భీమా యోజన వివరాల గురించి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎం బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ శ్రీనివాస్. వినండి పీఎం జన్ధన్ యోజన, పీఎం భీమా యోజన వివరాల గురించి పరిచయ కార్యక్రమం.
4: శ్రోతలకు నమస్కారం. ప్రజల బాగోగుల కోసం ప్రభుత్వం వారు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు. అంటే ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు జీరో అమౌంట్ తోటి బ్యాంకు అకౌంట్ తెరిపించడం, అంటే జన్ధన్ యోజన అకౌంట్ ప్రభుత్వం తరఫున వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులో అకౌంట్ తెరిపించి వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లాంటి ఇన్సూరెన్స్ పథకాలను కూడా ప్రవేశపెట్టారు ప్రభుత్వం వారు. ఇందుకు బ్యాంకుల వారు ఎంతో సహకరిస్తున్నారు. ఈరోజు మనం ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ఇది సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది, దీనికి ఎవరెవరు అర్హులు మొదలైన విషయాలను మనకు తెలియజేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్ గారు ఎం బాలకృష్ణ గారు మన ముందున్నారు. మరి వారిని అడిగి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి బాలకృష్ణ గారు.
5: నమస్కారం అండి.
4: సార్, పేద ప్రజల కోసం అంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు కదండి, అది బ్యాంకుల ద్వారానే వర్తింపజేస్తారు ఎక్కువ శాతం, అంటే ప్రతి అకౌంట్ హోల్డర్ కూడా ఇది వర్తించే అవకాశం ఉంది కదండి. సార్, అసలు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
5: దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆర్థిక భద్రత ఇవ్వాలి. అంటే లైఫ్ ని కవరేజ్ చేసేయడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఎల్ఐసి ద్వారా అలా తీసుకుంటున్నాడు, బట్ అదర్ ఇన్సూరెన్సెస్ నుంచి అసంఘటిత రంగంలోని వాళ్ళని కవర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రొడక్ట్ ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మనకు 2 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అంటే మనం యాక్సిడెంటల్ అనే కాకుండా ఏ విధమైన గానీ విపత్తుల వల్ల మనం మరణించినట్టయితే మనకి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వర్తిస్తుంది. దీంట్లో 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా దీంట్లో తీసుకోవడానికి అర్హులు. ఈ కవరేజ్ తీసుకున్న వాళ్ళు సేవింగ్ అకౌంట్ ఏ బ్యాంకులో ఉన్నా గానీ ఆ బ్యాంకులో ఈ PMJJBY అంటారు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, దీని కింద ప్రతి ఒక్కరూ తప్పక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది. ఎందుకంటే దీంట్లో అమౌంట్ చాలా తక్కువ, 400 రూపాయలతోటి దీంట్లోకి ఎంటర్ అయ్యవచ్చు. ఇంతకు ముందు 330 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు దాన్ని 400కి పెంచడం జరిగింది.
4: సార్, అంటే మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు జీవన్ జ్యోతి బీమా యోజన సామాన్య ప్రజలను కూడా ఆర్థికంగా నిలదొక్కునేందుకు, ఒకవేళ వారికి అనుకోని పరిస్థితుల్లో ఎలాంటి అంటే మరణం సంభవించినా లేకపోతే యాక్సిడెంటల్ గా ఏదైనా సంభవించినప్పటికీ వాళ్ళని ఆదుకునేందుకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్తున్నారు కదా సార్?
5: అవునండి.
4: అయితే అండి, మరి ఇది వరకు ఈ స్కీమ్ కు వచ్చేసి 330 రూపాయలు ఉన్నాయి సార్, మరి ఇప్పుడు పెంచారు, మరి దీనివల్ల అంటే వచ్చే అమౌంట్ కూడా ఏమైనా పెంచారండి?
5: అమౌంట్ లో మార్పులు జరగలేదండి. ఇది ఏదైతే వచ్చిందో ఆ టైం నుంచి ఇప్పటి వరకు దానికి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ అవి ఉంటాయి, ఆ చార్జెస్ లో పెరగడం వల్ల ఈ అమౌంట్ ని పెంచడం జరిగింది. కానీ కవరేజ్ మాత్రం 2 లక్షల వరకు అలాగే ఉంది. ఈ 2 లక్షలు అనేది మాత్రం ఇది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ ఉన్నది. ఎందుకంటే మనం 400 రూపాయలు సంవత్సరానికి పక్కన పెట్టుకుంటే మనకు

0: 2 లక్షలు మన ఫ్యామిలీ మనపైనే ఆధారపడి ఉన్న చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళు అప్పుడే పుట్టి పెరుగుతారు, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దీనివల్ల దొరకడం. 2 లక్షలు అంటే దాన్ని ఏదో ఎఫ్డి చేసుకుంటే ఆ పాపను బాబో పెద్దగేసరికి చాలా పెళ్లికి ఏదో ఖర్చులకు మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయండి.
1: ఇప్పుడు జీరో అమౌంట్ తోటి బ్యాంకు అకౌంట్ తెరిపించడం అంటే జన్ధన్ యోజన పథకం ఉంది కానీ, అంటే కేవలం జన్ధన్ యోజన అకౌంట్ ఉన్న వాళ్ళే దీనికి అర్హులా అండి? ప్రతి ఒక్కరు కూడా అర్హులే అంటారా?
0: ఏ అకౌంట్ ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు అర్హులు. ఒకటి, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది దీంట్లో. ఈ ఆధార్ కార్డు ఉండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. దీన్ని మళ్ళీ ఇంకోటి, ఈ జూన్ 1 నుంచి మే 31 వరకు మనకి పాలసీ అనేది అమల్లో ఉంటుంది. అంటే ఎవరైనా ఎంటర్ అయ్యే వాళ్ళు జూన్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటే మే 31 వరకు పర్ఫెక్ట్ గా ప్రొడక్ట్ ఉంటుంది. లేదంటే మనకు పార్షియల్ అమౌంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపాయలది కదా, మీరు ఎప్పుడు అక్టోబర్లో జాయిన్ అయ్యారనుకోండి, అక్టోబర్ నెలలో నుంచి మే 31 వరకు ఎంతైతే అమౌంట్ కట్టాలో అంతే కలెక్ట్ చేస్తారు. అందులో ఈ ఫెసిలిటీ కూడా ఉంది.
1: మరి జన్ధన్ యోజన అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ తోటి తీస్తున్నాం.
0: అవునండి.
1: అలాంటప్పుడు అంటే కొన్ని కొన్ని బ్యాంకులలో అంటే కొంత అమౌంట్ అకౌంట్ పరంగా ఉండాలి అన్నట్టు చూస్తున్నారు కదా సార్, మరి వీరు జీరో అకౌంట్ ఉన్నా కూడా దీనికి అర్హులేనంటారా?
0: అర్హులే. కాకపోతే మీరు అన్నట్టుగా ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ లో కూడా మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ ఉండేవి, కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ సేవింగ్ అకౌంట్స్ లో లేవు. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ కి ఆ మినిమం బ్యాలెన్స్ ఎలాగో మెయింటైన్ చేయకపోయినా ఓకే, కాకపోతే ఫలానా టైంకి దీని నుంచి డెబిట్ అంటే ఈ అమౌంట్ ఇన్సూరెన్స్ కి కట్టాల్సిన పీరియడ్ లో అందులో అమౌంట్ లేకపోతే అది కట్టడం జరగదు, దానివల్ల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అవ్వదు.
1: సార్ మరి వీళ్ళు జీవన్జ్యోతి బీమా యోజనలో చేరిన వాళ్ళు, మీరు చెప్పినట్టుగా జూన్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మే 31 వరకు వర్తిస్తారని చెప్తున్నారు సార్, మరి వారు ఏ విధంగా అమౌంట్ కట్టుకోవచ్చు అంటారు సార్?
0: వాళ్ళు ఎప్పుడు అకౌంట్ తీసుకున్నా కూడా దీంతో కలగలిసిన అకౌంట్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు మీకు ప్రైవేట్ బ్యాంక్స్ లో 3-in-1 అకౌంట్ అలా ఇలా ఉంటాయి, అంటే వాళ్ళకి డీమ్యాట్ అవన్నీ తెలిసిన వాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఈ జీవన్ జ్యోతితో కూడిన అకౌంట్, 2-in-1 అకౌంట్ అయినా కనీసం తీసుకుంటే మనకి 2 లాక్స్ అనేది మనం సేఫ్టీగా ఉంటుంది. ఒకటి, 2 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే మనకు అందులో ఒక 400 రూపాయలు సంవత్సరానికే గనక అప్పుడప్పుడు మనం నెలకి ఒక 40 రూపాయలు పక్కన పెట్టేసుకుంటూ ఉంచేస్తే ఆ 40 రూపాయలతోటి మనకు సంవత్సరం నిండేసరికి మనకు ఆ పేమెంట్ చేయడం కూడా జరిగిపోద్ది. ఆ బెనిఫిట్ ఉంది గనక దాన్ని తప్పకుండా అకౌంట్ లో ఆ 400 వరకు అయినా కూడా ఉండేలా చూసుకో. 400, నెక్స్ట్ సురక్ష బీమా యోజన దాంట్లో ఉండే 20 రూపాయలు, అది యాక్సిడెంటల్ కవరేజ్ గనక. ఈ 420, ఈ 420 అనేది 420 అనే నంబర్ బయట పబ్లిక్ లో బాగుండదేమో గానీ మనకు 420 సిరీస్ అనేది, బట్ ఈ అకౌంట్ విషయంలో మాత్రం 420 అనే నంబరే మనకు మన రక్ష.
1: సార్ 2 బీమా యోజనలు కూడా చేసుకోవచ్చు అన్నారు, ఇప్పుడు జీవన్ జ్యోతి బీమా ప్లస్ సురక్ష యోజన. సార్ అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా అనుకోకుండా జరిగినప్పుడు రెండు వర్తిస్తాయండి.
0: యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే మాత్రం రెండు వర్తిస్తాయి.
1: మరి ఎక్కువగా ఈ జీవన్ జ్యోతి బీమా యోజన ప్రజలకు తెలిపేందుకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు మన బ్యాంకు ద్వారా నిర్వహిస్తున్నారు సార్?
0: మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నదే చెప్పుకుంటాను, మొన్న రీసెంట్ గా మేము స్కూల్కి వెళ్ళాం, అక్కడ స్కూల్లో పిల్లల్ని చూస్తుంటే అందరూ దిగువ తరగతికి చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి చదువు పైన అవగాహన కల్పిస్తూ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి ఉన్నాయో ఎక్కడ మీటింగ్ వెళ్ళినా కూడా మేము ఇలాంటి. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు CSP పాయింట్స్ ఉన్నాయి, కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అని, SBI బ్రాంచ్ కి లింక్డ్ గా వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఎవరైతే బ్యాంకుకు వచ్చి సర్వీసెస్ పొందలేకపోతున్నారో, వృద్ధులు, పెన్షన్ దారులు, ఇప్పుడు వీళ్ళందరికీ కూడా బ్యాంక్స్ CSP ద్వారా, కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా ఫింగర్ ప్రింట్ తోటి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ చేస్తుంది. వీళ్ళందరికీ కూడా చేసుకునే ఆ సదుపాయం ఉంది, అందుబాటులో రెడీగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక వాడన ఇలాంటివి వెలిసాయి CSP పాయింట్స్, అక్కడ వెళ్ళి వీళ్ళు తీసేసుకున్నా వాళ్ళకి కవరేజ్
1: అంటే ప్రతి CSP పాయింట్ లో కూడా
0: ఇది అవైలబుల్ గా ఉంటుంది, మీరు అడిగి తీసుకోవడమే ఆలస్యం.
1: సార్ అయితే అండి, మరి ఇందులో చేరడానికి ఆధార్ కార్డుతో పాటు ఇంకా ఏమేమి ఉండాలంటారు సార్?
0: ఆధార్ కార్డు అకౌంట్ ఉండాలి. నెక్స్ట్ ఉంటే నామినీని పెట్టుకోవడం అనేది అకౌంట్ లో తప్పనిసరిగా చేసుకుంటే మనకి లీగల్ ఎయిర్స్ ఇష్యూస్ కానీ, ఇప్పుడు మీకు నచ్చిన వ్యక్తికి నా తదనంతరం వీళ్ళకి అని రాసినట్టుగా నామినేషన్ ఉంది అంటే వాళ్ళకి తప్ప బ్యాంక్స్ ఇంకొకరికి ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఈ డబ్బులు కూడా క్లెయిమ్ చేసినవి మీ అకౌంట్ లోనే పడతాయి. ఈ క్లెయిమ్ అయిన అమౌంట్ అంతా కూడా మీకు సెటిల్మెంట్ ద్వారా మేము ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు కూడా క్లెయిమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి దగ్గర ఒక వ్యక్తి మరణిస్తే మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ నెక్స్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు కార్యక్రమాలు కంప్లీట్ చేస్తున్నారు, బట్ మన ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేయడానికి డెత్ సర్టిఫికేట్ తో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవి అడుగుతూ ఉంటారు.

0: అందువల్ల ఇలాంటివి మాత్రం మిస్ అవ్వకుండా ఈ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది.
1: పోస్ట్ మార్టం రిపోర్ట్ కంపల్సరీ అంటారు సార్?
0: పోస్ట్ మార్టం రిపోర్ట్ గానీ డాక్టర్ సర్టిఫై చేసే డాక్యుమెంట్ గానీ ఉండాల్సి వస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ కంటే ముందు నేను రీసెంట్ గా ఒక ప్రోడక్ట్ లో చూస్తే ఇన్సూరెన్స్ కంపెనీ అడిగేది, మనం బ్యాంక్ అనేది ఇప్పుడు ఏమవుద్ది అంటే మీకు ఆ డబ్బులు ఇప్పేయడానికి మధ్య వారధిగా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ తెప్పియడానికి బ్యాంక్ మీకోసమే కృషి చేస్తుంది. బట్ ఆ టైంలో వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ లో ఒక్కటికి రెండు ఒకసారి, అంటే ఇలాంటి ఊర్లలో చాలా మంది మిస్ అవుతున్నారు. మొన్న ఒక పాము కాటు కేసులో అలాంటిది ఇష్యూ వచ్చింది. అందువల్ల వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కి వెళ్లే లోపల మధ్యలో చనిపోతే వాళ్ళు డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్లిపోయారు. అప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ నెక్స్ట్
1: పోస్ట్ మార్టం అడుగుతున్నారు. అందుకోసం అంటే ఎఫ్ఐఆర్ కాపీ ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండు
0: ఉంచుకుంటే మంచిది, తొందరగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
1: మరి చాలా మంది చూస్తున్నాం సార్ డెత్ అయిన వాళ్ళను
0: సార్,
1: ఆల్రెడీ వాళ్ళకి అకౌంట్ ఉంది బ్యాంకులో అండి, మీకు ఇట్లా పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన తరఫున మీకు అమౌంట్ వస్తుందండి, మీకు అకౌంట్ ఉండదంటే దాదాపు అందరు కట్టుకుని ఉన్నారు, ఏమన్నా చూసుకోండి అంటే ఎక్కువ శాతం ఒకసారి కట్టారండి వదిలేసామండి అని అంటున్నారు
0: సార్.
1: అదంటే అది దేని వల్ల జరుగుతుంది సార్? అట్లా
0: అదే సార్, ఇప్పుడే మనం మాట్లాడడం మినిమం బ్యాలెన్స్ అనే మాట మాట్లాడడం, ఆ టైంకి అమౌంట్ లేదనుకోండి అది కట్ అవ్వదు, అది కట్ అవ్వలేదంటే మన కవరేజ్ పోయినట్టే. అందువల్ల తప్పనిసరిగా యథావిధిగా జూన్ ఫస్ట్ వీక్ లో మనకు కట్ అవుద్ది. ఎవ్రీ ఇయర్ జూన్ ఫస్ట్ వీక్ కి మనకు కట్ అవ్వలేదా, మీరు ఏ అకౌంట్ లో ఉన్న, పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా బ్యాంక్ లో ఉన్నా ఎక్కడున్నా అక్కడికి వెళ్లి నాది అమౌంట్ కట్ అవ్వలేదని కట్ చేయించుకుంటే
1: ఆటో డెబిట్ కూడా
0: పెట్టుకోవచ్చు. ఆటో డెబిట్ సదుపాయం ఎలాగూ ఉంది, బట్ ఆ టైంలో అమౌంట్ లేకపోతే మీరు ఫిజికల్ గా వెళ్ళైనా కానీ అది కట్ చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది.
1: తర్వాత సార్, మరి ఇటీవల కాలంలో ఈ సమైక్య గ్రూపులు గానీ డ్వాకా గ్రూపుల వాళ్ళు ప్రతి బ్యాంకు మారుతున్నారు సార్, బ్యాంకు మారినప్పుడల్లా వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ కడుతున్నారు జీవిత బీమా యోజన. అంటే సార్ ఇప్పుడు ఎన్ని బ్యాంకులదైనా వర్తిస్తుందా సార్? కేవలం ఒకటేనా?
0: లేదండి, ఒకటే వర్తిస్తుంది. లైవ్ గా ఉండేది ఏదైతే ఉందో అదొకటే వర్తిస్తుంది. నాలుగైదు చోట్ల చేసుకున్నా కూడా ఇది ఆధార్, నేను ముందే చెప్పాను మీకు ఆధార్ లింక్డ్ అన్నాను, ఆధార్ తో లింక్ అయినా ఏదైనా ఒకటి ఉంటే అది ఒకటే వర్తిస్తుంది. ఒకటి వర్తించిన తర్వాత ఇంకో దానికి రాదు.
1: ఇప్పటికీ కొంతమంది ఈ జీవన్ జ్యోతి బీమా యోజన అంటే చిన్నది చిన్న అమౌంట్ కూడా కట్టుకోని అంటే తెలియక అవగాహన రాహిత్యంతో కట్టుకోలేని వారు ఉన్నారు సార్, మరి అలాంటి వారికి అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్?
0: నేను ఇచ్చే సలహా ఏంటంటే సార్, ఇప్పుడు పేరెంట్ గా వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు, అంటే పిల్లలు 18 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళ వ్యక్తులందరికీ కూడా తండ్రిగా వాళ్ళు తీసుకునే బెస్ట్ ఆప్షన్ ఇది ఫస్ట్ కట్టండి. 400 రూపాయలు ఎక్కువ మాట కాదు, మన చేతికి వస్తాడనుకున్న కొడుకులు ఎంతో మంది ఈ రోడ్డు ప్రమాదాలే కానివ్వండి ఎన్నో ఇష్యూస్ లో పోతున్నాయి. సరే ఆయన వల్ల ఏదైనా ఇష్యూ జరిగి ఏదైనా అయినా కూడా ఒక 2 లక్షలు వస్తే నామినీగా తండ్రికే వస్తాయి కదా. ఒక భార్య భర్త ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, భార్య అంటుంది నా పేరు మీద అవసరం లేదు నేనేంటి అంటారు, బట్ ఎందుకైనా మంచిది, ఏ టైంలో ఈ డబ్బు ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియదు. మనిషి లేనప్పుడు కనీసం ఆర్థికంగా ఆదుకునే ఆ డబ్బు అయినా మన ముందుకు వెళ్ళడానికి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది
1: సార్. మరి చివరగా అండి, అంటే మన బ్యాంకు ద్వారా ఈ జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారా సార్?
0: ఉన్నారండి, జీవన్ జ్యోతి బీమా ద్వారా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు రూపే కార్డ్స్ కానివ్వండి, కొన్ని కార్డ్స్ ఉన్నాయి రూపే కార్డ్స్ లో, ఆ కార్డ్స్ లో కూడా బెనిఫిట్స్ పొందిన వాళ్ళు, మన దగ్గర రామవరం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అనిల్ గారి భార్య వల్ల చనిపోతే మన దగ్గర 1 లక్ష రూపాయలు ఇప్పించాం, ఆయన కూడా చాలా అంటే భార్యనిలాగా పోగొట్టుకున్నాడు ఈ డబ్బు కోసం, చాలా నేను రాకముందు నుంచి ట్రై చేశారు బట్ నేను అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి 1 లక్ష ఇచ్చినప్పుడు ఆయన మొహంలో ఆనందం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఎల్లందులో కూడా 20 లక్షలు, ఇప్పుడు ఇంకో ప్రొడక్ట్ అని చెప్పాను కదా పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని, దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ అసూల్ బాసినటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గారి కుటుంబానికి కూడా 20 లక్షల చెక్ ఇచ్చి మన కొత్తగూడెం ఎస్బీఐ రీజన్ ఉంటుంది ఆ రీజన్ మేనేజర్ గారు మురళీకృష్ణ చాలా సాయం అందించారు.
1: చాలా సంతోషం అండి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ పథకం మరి పేద ప్రజలకు అకౌంట్ తెరిపించి ఏ విధంగా వర్తిస్తుంది, అదేవిధంగా దీన్ని ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి మొదలైన విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పీఎం జన్ధన్ యోజన, పీఎం బీమా యోజన వివరాల గురించి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎం బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ శ్రీనివాస్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంల సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి సమాచార ప్రభాత్.

ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, పీఈటీలతో పాటు ఎంపిక చేయబడతారు. మేనేజర్ వార్షిక వేతనం 21 లక్షలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కు వార్షిక వేతనం 14 లక్షలు అందుతుంది. మొత్తం 389 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో మేనేజర్ 260, జూనియర్ ఎగ్జిక్యూటివ్ 129 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆయా పోస్టును అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, బీఆర్క్ లా డిగ్రీ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా తప్పకుండా ఉండాలి. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 7, 2026 నాటికి మేనేజర్ పోస్టులకు 32 సంవత్సరాలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 సంవత్సరాలు వయస్సు మించరాదు. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఇస్తారు. మేనేజర్ పోస్టులకు నెలకు 60,000 నుంచి 180,000, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 40,000 నుంచి 140,000 పే స్కేల్తో వేతనం ప్రారంభం అవుతుంది. ఎంపికైన వారు దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అన్ని అలవెన్స్లతో కలిపి మేనేజర్ కు వార్షికంగా 21 లక్షలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కు 14 లక్షలు అందుతుంది. పోస్టును బట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. కొన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ అనంతరం సర్టిఫికేషన్, వెరిఫికేషన్ తో పోస్టింగ్ అనేది ఖరారు చేస్తారు. షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థులకు సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను నిర్వహిస్తారు. పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ లో ఉంటుంది. ఆన్లైన్ లో ఇది నిర్వహిస్తారు. నెగటివ్ మార్కులు అనేవి లేవు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్ష జరుగుతుంది. పార్ట్ ఏలో ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. పార్ట్ బిలో అభ్యర్థి చదువుకున్న కోర్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.aai.aero. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.aai.aero. ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 7, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 0874295038,
2: మరొక నెంబర్ 2950.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు తమ చిన్నారి ముద్దుల కూతురు చిరంజీవి అమృతశ్రీ అభిరామి కేరింతల అభినందనల నడుమ మొదటి వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్న ఎం రవికిరణ్, జ్ఞాన తపస్విని దంపతులకు హార్దిక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్తగూడెం విద్యానగర్ నుండి రవికిరణ్ గారి అమ్మా నాన్నలు ఉదయభాస్కర్, నీలాదేవి గార్లు, నానమ్మ ఆదిశేషమణి గారు.

అలాగే ఎం రవికిరణ్, జ్ఞాన తపస్విని దంపతులకు హార్దిక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.

అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకునే రాఖీ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా వరంగల్ వాస్తవ్యులు ధనుష్ గారిని మనసారా దీవిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధనుష్ గారి అక్కా బావగార్లు కరుణ, కుమార్ గార్లు, అనుశ్రీ, అన్నపూర్ణ గార్లు, అలాగే అన్నయ్య హర్షిత్ గారికి చెల్లెలు నిత్యశ్రీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కొత్తగూడెం కూలీ లైన్ 55వ డివిజన్ వాస్తవ్యులో మధు లక్ష్మీనారాయణ గార్లకు వారి చెల్లెళ్లు పొట్టపత్తిని విజయలక్ష్మి, చెలిమల జ్యోతి గార్లు తమ అన్నయ్యలకు ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాఖీ పండుగ సందర్భంగా యూకేలో ఉంటున్న సాయి కృష్ణ ప్రణతి గారు, కొత్తగూడెంలో ఉంటున్న తమ తమ్ముళ్లు సాయి కృష్ణ, ప్రణేష్, శివతేజ గారు సుఖ సంతోషాలతో వెలుగొంది నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాడేపల్లి మండలం చెమ్మునిగూడెం గ్రామ వాస్తవ్యులు, సాయి కుమార్ గారి అక్కయ్యలు శ్రవంతి శ్రావణి గార్లు తమ తమ్ముడు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

హైదరాబాద్ వాస్తవ్యులు సాక్షి చీఫ్ సబ్ ఎడిటర్ డివిఆర్ భాస్కర్ గారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ డివిఆర్ భాస్కర్ గారి అక్కయ్యలు పి పద్మజ గారు డాక్టర్ డిఎల్ అనురాధ గారు.

0: ఈ రాఖీ పండుగ సందర్భంగా గౌతంపూర్ వాస్తవ్యులు ముత్యం స్వప్న సరితగారులు తమ తమ్ముడు ముత్యం వెంకటేష్ గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకా గౌతంపూర్ వాస్తవ్యులు కొలిపాక రఘు, కిరణ్ కుమార్, రాకేష్, గౌతమ్, శ్రీరాజులు కలకాలం సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వెలుగొందాలని కోరుకుంటూ వారికి రాఖీ పండుగ శుభాభినందనలు తెలియజేస్తున్నారు వారి చెల్లెళ్లు మానస, అనూష, రమ్యశ్రీ, పూజిత గార్లు. ఇంకా కృషివల్, సాన్విక, తన్వి, రియాన్షి రెడ్డి, శిఖర, తూడి ధృవిక, రితన్య, శివాన్విత, చిట్యాల మన్వితారెడ్డి, వర్షిత్ రెడ్డి గార్లు శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1: ఏం పేరు పెడుతున్నావు చెల్లికి?
2: సుభద్రా.

భద్రాచలం తాతగుడి సెంటర్ నుండి మహ్మద్ అస్రత్ ఫాతిమా, మహ్మద్ సిందా నవాబ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు భద్రాచలంలో ఉంటున్న ఆడపడుచులందరూ సకల సౌభాగ్యాలతో వెలుగొందాలని కోరుకుంటూ వారికి ఆకాశవాణి శ్రోతలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సిరి సంపదలతో వెలుగొందాలని కోరుకుంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే నరసింహమూర్తి గారు తమ అక్కయ్యలు మాధవీలత, హైమావతి, రుక్మిణి, కనకదుర్గ గార్లు ఎల్లవేళలా అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని కోరుకుంటూ వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా రామవరంలో బొమ్మకొట్టుగా పిలువబడే పి గిర్ధారీలాల్ టెక్స్టైల్ షోరూం వారు తమ టెక్స్టైల్ షోరూం కు విచ్చే సోదరి మనులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పాల్వంచ బొల్లరిగూడెం రామలయం కాంప్లెక్స్ నుండి బిఎస్ఆర్ టైలర్స్ బాడు శంకరరావు గారు, సుబ్బమ్మ గారు, రేడియో శ్రోతలందరికీ, తమ కస్టమర్లకు, అక్కా చెల్లెళ్ళు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బూడిదగడ్డ నుండి రాధాపాసి గారు తన అన్నయ్యలు చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి గార్లు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వారికి రక్షాబంధం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకా ఉమాపాసి, అంబావతి, కౌసల్యాభాయ్, దుల్లుబాయ్, అరుణాదేవి, అమృత, అనితారాజ్, దుర్గా కళ్యాణి, అరుణ్ కుమార్, రాహుల్ కన్నా, అమిత్ కన్నా, భానురాజ్, రోహిత్, రోషిణి, భవ్వపాసి, ఉమాశంకర్, బబిత, సునీత, మీనాకుమారి, రాజ్వీర్, నమన్ పాసి, విహాన్ కార్తీక్, సూరజ్లాల్, రాజ్విక, రాజ్, లక్ష్మీ గార్లు శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాఖీ పండుగ సందర్భంగా కొత్తగూడెం వాస్తవ్యులు జేవి రాంప్రసాద్ గారు, జేవీపి శాస్త్రి గారు, జేవీఎస్ రామారావు గారు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారి సిస్టర్స్ జే అనురాధ గారు, జే సీతామహాలక్ష్మి గారు.

ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989670766. మరొక నెంబర్ 7989701158.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని

0: ప్రకటనే ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం, ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన అనిల్ ప్రొడక్షన్స్ వారి ఛాలెంజ్ రాముడు చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు చక్రవర్తి, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. వినండి అనిల్ ప్రొడక్షన్స్ వారి ఛాలెంజ్ రాముడు చిత్రంలోని పాటలు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది. మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2223.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరింతవరకు అనిల్ ప్రొడక్షన్స్ వారి ఛాలెంజ్ రాముడు చిత్రంలోని పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధనం ప్రతీక కార్యక్రమం ప్రసారం అవుతుంది.

0: రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ములు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.
1: రక్షాబంధనం జరుపుకోవటానికి నాంది పలికిన స్త్రీ ఇంద్రుని భార్య అయిన శచీదేవి. దేవతలకు దానవులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగినప్పుడు యుద్ధంలో ఓడిపోయిన దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారాన్నంతటినీ తీసుకుని వెళ్లి అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త యొక్క నిస్సహాయక స్థితిని చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్తతో కలిసి సమరానికి సిద్ధమై శ్రావణ పూర్ణిమ నాడు పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కట్టిందట. ఇది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను ఇంద్రునికి కట్టి పంపగా సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రైలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పూర్ణిమగా జరుపుకోవటం ఆచారంగా మారిందని పురాణాలు చెప్తాయి.
0: యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. భారతీయ సంప్రదాయంలో జంధ్యం అనగా యజ్ఞోపవీతం ధరించే ఆచారం ఉంటుంది. బాల్యం నుండి బ్రహ్మచారిగా మారే సమయంలో ఉపనయనం చేస్తారు. ఇది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. నిష్ఠ నియమాలతో వేదాలను అభ్యసించడం మరియు పితృ సంస్కారాలను చేసే

నమస్కరించే సమయంలో గాయత్రి మంత్రం చదివి ఉపనయనం చేస్తారు. ఈ ఉపనయనం జరిగిన తర్వాత వ్యక్తి బాహ్యంగాను అంతర్గతంగాను మంచి ప్రవర్తనతో జీవిస్తూ అన్ని రంగాల్లోనూ ముందుంటారని భావిస్తారు. భారతీయ సంస్కృతికి చిహ్నం జంధ్యధారణ. జంధ్యం ధరించిన తర్వాత ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, ధరించే ముందు సంధ్యం తయారీకి అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. జంధ్యం పొడవు సుమారుగా సాధారణ వ్యక్తి ఎత్తుకు సమానంగా 6 అడుగులు, అంటే చేతి 4 వేళ్ల వెడల్పుకి 24 రెట్లు ఉంటుంది. 4 వేళ్లు మనిషి యొక్క జాగరణ, నిస్వపన, స్వప్న మరియు బ్రహ్మస్థితులు అనే 4 స్థితులను తెలియజేస్తాయని పురాణోక్తి. జంధ్యానికి ఉండే 3 పోగులు ఒక ముడి అంటే బ్రహ్మగ్రంథి చేత కట్టబడి ఉంటాయి. ఈ 3 పోగులు ఋషి రుణం, పితృరుణం, దేవరుణాలను గుర్తు చేస్తాయి. 3 పోగులను కలిపివేయబడిన బ్రహ్మగ్రంథితో త్రిమూర్తులు ఏకమై ఉంటారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా 3 పోగులు మనిషికి ఉండే

సోదర సోదరీమణుల మధ్య అనురాగ చిహ్నం రక్షాబంధనం. తన సోదరి ఎటువంటి కష్టాలు పడకుండా ఆనందంతో జీవించాలని ప్రతి సోదరుడు ఆకాంక్షిస్తాడు. తన సోదరుడు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ రక్షాబంధనం చేస్తుంది సోదరి. రక్షాబంధనం పర్వదినం యొక్క విశిష్టతను తెలిపే మరొక పురాణ గాథ బలిచక్రవర్తి కథ. బలిచక్రవర్తి మహాదానగుణ సంపన్నుడు. ఆయన దానగుణం భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఏమి కావాలో కోరుకోమనగా అందుకు బలి ఈ విధంగా మహావిష్ణువుతో అన్నాడట, ఓ దేవా, నీ దర్శనంతో నా జన్మ చరితార్థమైంది. సర్వాంతర్యామివైన నీవు నాతోనూ ఈ పాతాళలోకంలో ఉండి నన్ను ఉద్ధరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని పలికిన బలిచక్రవర్తిని మన్నించి అతనితో పాటు పాతాళలోకంలోని ఉండిపోయాడు మహావిష్ణువు. తన పతి జాడ తెలియని శ్రీమహాలక్ష్మి ఆందోళనపడి తన దివ్య దృష్టితో భర్త మహావిష్ణువు పాతాళంలోని బలిచక్రవర్తి వద్ద ఉన్నాడని గ్రహించి బ్రహ్మ మహేశ్వరుల సలహాతో పాతాళలోకానికి వెళ్లి బలిచక్రవర్తికి సోదరిలా ప్రేమతో రక్షాబంధనం కట్టిందట. సంతోషించిన బలి, సోదరి ఏమి కావాలో కోరుకో అనగా తన భర్త మహావిష్ణువును తనతో పంపించాల్సిందిగా కోరిందట. అందుకు బలి సంతోషంతో మహావిష్ణువును శ్రీమహాలక్ష్మితో పంపించాడట. ఆ సంతోషంతో మహాలక్ష్మి తన పతి విష్ణువుతో కలిసి వైకుంఠానికి చేరుకుందట. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదిలది అత్యంత గొప్పదైన అన్నా చెల్లెళ్ల అనుబంధం. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ధారగా కారిందట. అది గమనించిన ద్రౌపది తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టుకట్టిందట. అందుకు కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి శ్రీకృష్ణుడు హామీ ఇచ్చారట. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణునికి బలరాములకు ద్రౌపది రక్షాబంధనం గావించటం, తమకు తమ రాజ్యానికి రక్షగా నిలవమని కోరినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెల్లెలు కోరికను మన్నించి కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడం రక్షాబంధనం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. ఈ శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి జరపటం కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు విజయగాథా పరంపరల్లో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడట. అయితే ఆమె అది సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం అనగా గుర్రపు తల ఉన్న వాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమని అన్నాడట. దేవి ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు

ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదురుస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడట. ఆయన్ని నిద్రలేపటానికి దేవతలెవ్వరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లుతాడును కొరకమని చెప్పారట. అలా చేస్తే తాడు వదిలై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుంది అన్నది వారి ఆలోచన. అయితే ఆ పొరుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెతికారు, కాని ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి తపస్సు చేశాడట. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పిందట. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్లీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి ఆ రాక్షసుని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ చెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతిగా కూడా జరపటం కనిపిస్తుంది. ఈ శ్రావణ పూర్ణిమను సోదరీ సోదరుల దృఢమైన అనుబంధానికి గుర్తుగా జరుపుకోవటం భారతీయ సంప్రదాయం. హిందువులు, సిక్కులు, జైనులు ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. నేపాల్లో కూడా ఆత్మీయంగా ఈ వేడుకను జరుపుకుంటారు.

మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో ఈరోజు నారియల్ పూర్ణిమగా జరుపుకుని వర్ణదేవుని ప్రార్థించి సముద్రుణ్ణి పూజిస్తారు. జాలర్లు ఈరోజు చేపలు పట్టే కాలం ప్రారంభమైనట్లు భావిస్తారు. జార్ఖండ్లో జపో పూల్స్ పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. పవిత్రమైన జంధ్యాన్ని ధరిస్తారు. భగ్వాన్ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఖజరీ పూర్ణిమగా రైతులు జరుపుకుంటారు. గుజరాత్లో కొన్ని ప్రాంతాల్లో పవిత్ర పణ పేరుతో మహాశివుణ్ణి పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో వానర సేన సేతుబంధనాన్ని నిర్మించగా ఆ వారధి మీదుగా లంకకు చేరుకున్న శ్రీరాముడు సీతను రక్షించాడని రామకథను చెబుతూ ఈరోజు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరివేస్తారు. అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తమునికి రక్షాబంధనం కట్టడం వల్ల ఆమెను తన సోదరిగా భావించి అవకాశం ఉన్నప్పటికీ అలెగ్జాండర్ చక్రవర్తిని చంపివేయకుండా పురుషోత్తముడు విడిచిపెట్టాడని చరిత్ర చెబుతుంది. రాణి కర్ణావతి 1535 బహదూర్ షా దండయాత్ర నుండి తన భర్తను రాజ్యాన్ని కాపాడమని కోరుతూ హుమాయూన్కి రక్షాబంధనం పంపిందని, ఫలితంగా హుమాయూన్ చక్రవర్తి కర్ణావతి కుమారుడికి పట్టాభిషేకం జరిగేలా చేశాడని చరిత్రకారులు చెబుతారు. ఇంకా రక్షాబంధన స్ఫూర్తితో భారతీయులలో ఐక్యత చాటి

0: ప్రేమలో కూడా కనిపిస్తాయి.
1: మాళవ దేశంలో సోదర సోదరి ప్రేమను వ్యక్తపరిచే ముఖ్యమైన పర్వదినం రాఖీ పూర్ణిమ. సోదరుడు తన ఇంటిలో కాని సోదరి ఇంటిలో కాని ఆమె వండిన భోజనం చేస్తాడు. భోజనం అనంతరం సోదరి సోదరునికి హారతిస్తుంది. సోదరి సోదరిని నుదుట కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు వేస్తుంది. తర్వాత రక్షాబంధనం చేస్తుంది. సోదరికి సోదరుడు వస్త్రాలు ద్రవ్యాన్ని కానుకగా ఇస్తాడు.

0: రక్త సంబంధికులు మాత్రమే కాదు, తమ మేలు కోరే శ్రేయోభిలాషులకు కూడా రాఖీలు కడతారు ఈరోజు. ఈ రాఖీ సంప్రదాయంలో ఒక స్త్రీ ఒక పురుషుడికి తన సోదరుడు కాకపోయినా రాఖీ పంపి అతని రక్ష కోరే ఆచారం ఉంది. చరిత్రలో రాజపుత్రులకు రాఖీ ఆచారం ఉందని తెలుస్తోంది. తమ రాజ్యంపైకి విదేశీయులు దండెత్తి వచ్చినప్పుడు ఒక రసపుత్ర రాణి తమ రాజ్యాన్ని కాపాడవలసిందిగా మరొక రాజ్య రసపుత్ర వీరునికి రాఖీ పంపించగా ఆ వీరుడు విదేశీయుల దండయాత్ర నుండి రాజ్యాన్ని కాపాడి సోదరునిగా నిలిచాడని ఈ కథ రాఖీ పూర్ణిమ విశిష్టతను తెలియజేస్తుంది. రక్ష కోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచి పోరాడిన మహావీరుడితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ ఇవ్వమని ప్రతి సోదరి కోరుతుంది.
1: రంగుమెరుపుల పండుగ.

తీరి చూస్తూ కూర్చుంటారు. రంగు మెరుపుల పండుగ, రాఖీల పండుగ, అన్న చెల్లెల పండుగ, రక్షాబంధన పండుగ, కట్న కానుకలియకుండా

ఈ రాఖీ పౌర్ణమి అనేది అన్నచెల్లెల బంధం తోటి కట్టుకునేటువంటి రక్ష. పూర్వం నుంచి వస్తున్నటువంటిది ఈ ఆచారం మనకి భారతీయ సంస్కృతిలో. ఇంద్రుడు, ఇంద్రుని భార్య కూడా రక్ష కట్టుతుంది ఇంద్రునికి. ఎందుకు? రాక్షసులతోటి యుద్ధము జరుగుతున్నప్పుడు ఇంద్రుడు విజయం సాధించాలనేటువంటి

0: సంకల్పంతో కట్టినటువంటి రక్ష. ఆ విధంగా రాను రాను వస్తూ మరి అన్న చెల్లెలకు కూడా బంధం తోటి నన్ను రక్షించాలి, నాకు ఎటువంటి విపత్తు వచ్చినా కాపాడాలనే దృష్టితోటి అన్నా చెల్లెలుగా కట్టారు. ఈనాటి మనం ఐక్యతతో ఉండి ఈ రక్షాబంధనం ద్వారా ఒక సంకల్పం, నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం ఇరువురము ఈ దేశానికి రక్ష, ఈ భారతదేశానికి రక్ష అనే సంకల్పంతో నిర్వహించుకోబోయేటువంటి ఈ రక్షాబంధనని అందరం ప్రతి ఒక్కరు రక్ష కట్టుకుని కంకణం కట్టుకుని ఈ దేశానికి సేవ చేయాలని ఆకాంక్షతోటి ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఈ విధంగా మరల్చుకుని ఈ దేశ రక్షణకి మనం కృషి చేయాలని ఆశిస్తున్నామండి.
1: ఒరిస్సాలో ఈ రాఖీ పండుగను గ్రహ్మ పౌర్ణిమగా పిలుస్తారు. ఈ రోజు దైవంగా భావించే ఆవులను అలంకరించి పూజిస్తారు. పితా అని పిలిచే మిఠాయిలను అందరికీ పంచుతారు. పండితులు ఈ రోజున తమ పోషకులకు రాఖీ అనగా తోరాన్ని కడతారు. పట్టుదారంతో కాని నూనెదారంతో కాని రాఖీ ధరింపచేస్తూ ఆశీర్వదిస్తారు. అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళు మధ్య ప్రేమానురాగాలకు ప్రతిబింబం రాఖీ పర్వదినం. అందమైన ఈ పండుగ దేశమంతటా ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షాబంధనం, తన సోదరునికి ప్రేమతో కట్టే రక్షయే రాఖీ. శ్రావణమాసం ఎంతో విశిష్టమైంది, ఎందరికో ఆనందాన్ని అందిస్తుంది. అధికంగా వర్షాలు కురిసి ప్రకృతి కొత్త అందాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రైతన్నలకు వరం ఈ మాసం. పొడమి తల్లికి పూజలు చేసి నాట్లు నాటే సమయం ఇది. అందుకే ఈ పూర్ణిమను కజరి పూర్ణిమగా కూడా పిలుస్తారు. సోదర సోదరీమణుల మధ్య అనురాగ చిహ్నం రక్షాబంధనం. తన సోదరి ఎటువంటి కష్టాలు పడకుండా ఆనందంతో ఉండాలని ప్రతి సోదరుడు ఆశీర్వదిస్తాడు.

సంస్కృతి సంప్రదాయాల నిలయం మన భారతదేశం. ఈ నేలపై బంధుత్వాలకు బంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. అందుకే తోబుట్టువులకు కలకాలం తోడుగా నీడగా నిలిచేందుకు ప్రారంభమైందే ఈ రక్షాబంధన వేడుక. ప్రతి సోదరి తన సోదరునికి రక్షాబంధనం కావించి సోదరుని రక్ష కలకాలం నిలిచేలా గుర్తించేదే ఈ రక్షాబంధనం.

0: మీరింతవరకు అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధనం ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాతా పొన్ను బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
1: 0874-29-5038,
3: మరొక నెంబర్ 29-5039 పునః ప్రసారం.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.

ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో రాఖీ మన రక్ష ప్రసంగం వింటారు. ఇంకా శ్రావణ మంగళగౌరి వ్రతం శ్రీ సాయిభారతి గారి ప్రసంగం వింటారు. సాయంత్రం 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రసంగం, జానపద గేయాలు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు విన్న పాట మణిశర్మ సంగీతం అందించిన లక్ష్మీ నరసింహ చిత్రం నుండి. శంకర్ మహాదేవన్ మురళీధర్ పాడిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హరీష్ జయరాజ్ సంగీతం అందించిన మున్నా చిత్రం నుండి కేకే పాడిన పాట.

ఆర్య చిత్రం కోసం దేవి శ్రీప్రసాద్ సంగీత నిర్వహణలో షాన్ ప్రేమ్జీ పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఎందుకంటే ప్రేమంట చిత్రం నుండి. విజయ్ ప్రకాష్, ఆండ్రియా, బిగ్నిక్ అండ్ మాయా పాడిన పాట.
4: Oh, what do you have to do?

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:02. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆపద్ బంధువుడు చిత్రంలో నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరు విన్న ఆ పాట ఆదిత్య 369 చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పి శైలజ పాడిన పాట. ఇప్పుడు వినండి ముగ్గురు మనగాళ్లు ఈ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ధీమి
1: ధీరన ధీరన నానా
0: నాట్యం
1: ధీరన ధీరన నానా
0: తకిట తకిట ధీమి
1: ధీరన ధీరన నానా
0: లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం
1: ధీరన
0: ధీరన ధీరన.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో తర్వాత వినండి. లక్ష్మి ఈ చిత్రంలో నుండి రమణ గోగుల, గంగ, బృందమాలపించిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాద్యం వింటారు. ముందుగా ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
9: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: ఇప్పుడు వినండి ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాద్యం.

0: మీరింతవరకు ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్వాద్యం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటన్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కెంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం

వ్యాపకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమాపేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమాపేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపై ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్ లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్టాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్టపతి సివి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్ముకశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఇవాళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చెడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మనసు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థానిక సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక

ప్రణాళిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ ను భంగం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పీఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్ లో డిఫెండింగ్ చాంపియన్ ఫాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో రాఖీ మన రక్ష ప్రసంగం వింటారు. రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్క మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలేసి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనయనమైన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవిత్తాన్ని ధరించి పాతది తీసేస్తారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు అత్యంత ఘనంగా జరుపుకునే పవిత్రమైన పండుగ. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా తమకు అభయం ఇస్తాడని కోరుతూ తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రాఖీ కడతారు. చిన్నప్పుడు అస్తమానం గొడవపడే అక్క తమ్ముళ్లు లేదా అన్న చెల్లెళ్లు పెరిగి పెద్దయ్యాక ఒక్కసారిగా మారిపోయి సీక్రెట్స్ షేర్ చేసుకునేంత ఫ్రెండులా మారిపోతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆకాశమంతా ఆత్మీయతను అనురాగాన్ని పంచే అన్నదమ్ముల ప్రేమను సెలబ్రేట్ చేసుకునే విషయంలో రక్షాబంధన్ నిజంగానే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇదిలా ఉండగా శ్రావణ పూర్ణిమనే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. ఈ నేపథ్యంలో మన దేశంలో రక్షాబంధన్ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే రాఖీ పండుగ గురించి పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్దం సాగింది. యుద్దంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీరుడై తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు.

యుద్ధరంగంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. ఇక ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది కృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య వేలికి రక్షగా చుట్టింది. తన సోదరుడిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకు ఎల్లవేళలా అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇచ్చాడు. అప్పటినుంచి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైందని చెబుతారు. అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి కన్నయ్య అండగా నిలిచాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశీల రాజైన పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా అంటే నేటి ఆర్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ బంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్దం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రురాజు అభి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్దానికి సిద్దమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రొక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్దం గెలిచిన అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు. ఇక శ్రీ మహావిష్ణువు విజయగాథల పరంపరలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఒకసారి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనను మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమెకు సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్దంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఒక ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపడానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఒక ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఒక కీటకాన్ని పంపి ధనుసుకు ఉన్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదిలై విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్లింది. దేవతలు అంతటా వెతికారు, కాని ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తల తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిచ్చిన విష్ణుమూర్తిలో మళ్లీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. పురాణాల ప్రకారం శ్రావణ పూర్ణిమ రోజున గణేశుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకు కూడా సోదరి కావాలని కోరుతారు. అప్పుడు గణేశుని కళ్ల నుంచి సంతోషిమాత ఆవిర్భవించిందని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని జంటలు శ్రావణ పూర్ణిమ రోజున సంతోషిమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషిమాత అనుగ్రహం లభిస్తుంది. ఓనం పండుగ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది మహాబలి చక్రవర్తి. అసురుల రాజైన మహాబలి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు
తన బారి నుంచి అందర్నీ రక్షించేందుకు శ్రీవిష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకంలో అడుగు పెడతాడు. అదే సమయంలో శ్రీమహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్లి శ్రావణ మాసంలోని శుద్ధ పౌర్ణమి తిదినాడు మహాబలి చేతికి పవిత్రమైన దారాన్ని కట్టి తానెవరో వివరించి తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపాలని కోరుతుంది. భారతదేశం ఆధ్యాత్మికత, సంస్కృతి, వారసత్వం, సాంప్రదాయాలు, పురాణాలు, భావోద్వేగాలు మరియు విశ్వాసాలతో నిండిపోయిన దేశం. పురాణ గాథల కాలం నుండి ఈ లక్షణాన్ని పండుగల ద్వారా ప్రతిఫలిస్తాయి. వాటి వెనుక ఎల్లప్పుడూ ఒక సందేశం దాగి ఉంటుంది. ఈ విధంగా ఈ పండుగలు మరియు కార్యక్రమాలు గొప్ప హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు మార్గదర్శకాలుగా మారాయి. అటువంటి ఒక సాంప్రదాయాన్నే పండుగగా జరుపుకుంటారు, అదే రక్షాబంధన్. దీనినే సాధారణంగా రాఖీ అని పిలుస్తారు. రాఖీ అనేది దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశం, రాజస్థాన్, గుజరాత్ మరియు మహారాష్ట్రలో జరుపుకునే ఒక ప్రముఖ పండుగ. హోలీ మరియు దీపావళి లాగే రాఖీని కూడా ఒక జాతీయ పండుగగా జరుపుకుంటారు. కులమత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు. దీనిని శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది ఉపకర్మ మరియు హయగ్రీవ జయంతిలతో కూడా ఏకీభవిస్తుంది. వివిధ రాష్ట్రాలలో జరుపుకునే విధానాన్ని బట్టి ఈ పండుగను రాఖీ పూర్ణిమ, నారియల్ పూర్ణిమ, ఖజరీ పూర్ణిమ మరియు శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా సాధారణంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్రమైన దారాన్ని కట్టడం, దానికి ప్రతీకగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇచ్చి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంట్లో అందరూ మిఠాయిలు పంచుకుంటారు. రాఖీ అనే పదం యొక్క వృత్పత్తిని కనుగొనలేకపోయినప్పటికీ సంస్కృతంలో రాఖ అనే పదానికి స్త్రీ, పౌర్ణమి రోజు, భావోద్వేగం, అనురాగం అనే అర్థం. బహుశా రక్షాబంధన్ సందర్భంగా పౌర్ణమి రోజున మహిళలు తమ సోదరుల పట్ల ఉన్న భావోద్వేగ పూరితమైన అనురాగంతో పవిత్రమైన దారాన్ని కట్టడమే రాఖ అనే పదానికి ఉన్న అర్థానికి సంబంధం కలిగి ఉండవచ్చు. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రధాని

శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి రోజున ఇంద్రుని భార్య అయిన సచీదేవి మరియు బృహస్పతి ఇంద్రునికి రక్షాబంధన్ కడతారు. రాబోయే కీడు నుంచి రక్షణగా తన చేతికి రక్షాబంధన్ కట్టుకోమని శ్రీకృష్ణుడు యుధిష్ఠునికి సలహా ఇచ్చారని చెబుతారు. చారిత్రాత్మకంగా ఈ రక్షాబంధన్ సాంప్రదాయం మొఘల్ కాలంలో కూడా వాడుకలో ఉండేదని చెబుతారు. చక్రవర్తి హుయాయున్ కాలంలో బహదూర్ షా దండయాత్ర నుండి రక్షణ పొందడం కోసం రాణి కర్ణావతి చక్రవర్తి హుమాయున్కు రాఖీ పంపారని నమ్ముతారు. ఈ ఆధారాలు రాఖీ పండుగ మరియు రక్షాబంధన్ సాంప్రదాయం ఇటీవల కాలంలో పుట్టినది కాదని, అది ఒక ఆర్య సాంప్రదాయమని తెలియజేస్తుంది. రక్ష అంటే రక్షణ లేదా కాపాడడం, బంధన్ అంటే బంధం. రక్షాబంధన్ అంటే అన్ని రకాల చెడుల నుండి రక్షణకు చిహ్నంగా పవిత్రమైన బంధాన్ని కట్టుకోవడం. రక్షాబంధన్ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే చెడుల నుంచి రక్షణ పొందడమే. ఇక రాఖీ కట్టే విధానం. రాఖీ పౌర్ణమి రోజున మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెడతారు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ. ధర్మసింధు ప్రకారం రాఖీ కట్టేటప్పుడు పఠించే ఒక శ్లోకంలో రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఏనవద్దో బలిరాజా దానవేంద్రో మహాబలహ తేనత్వం అనుబంధామి రక్షమాచల మాచల అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తారు. రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి హారతి ఇస్తారు. అనంతరం ఒక్కొక్కరు స్వీట్లు తినిపించుకుంటారు. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, అది ప్రేమకు, నమ్మకానికి, ఆత్మీయతకు, రక్షణకు ప్రతీక. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి అతని ఆరోగ్యం, ఆనందం, విజయాన్ని కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరికి జీవితంలో ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. అయితే ఈ రోజుల్లో రక్షాబంధన్ సందేశాన్ని మరింత విస్తృతంగా చూడాలి. ఒకరినొకరు గౌరవించుకోవడం, కష్టాల్లో అండగా నిలవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం, కుటుంబ బంధాలను కాపాడుకోవడం, ఇవన్నీ నిజమైన రక్షాబంధన్కి స్ఫూర్తి. మీరింతవరకు రాఖీ మన రక్ష ప్రసంగం విన్నారు.

0: కార్యక్రమంలో మరొక అంశం శ్రావణమంగళ గౌరి వ్రతం, శ్రీమతి సాయిభారతి గారి ప్రసంగం.
1: శ్రావణ మాసంలో సకల సౌభాగ్యాలను అందించే వ్రతం మంగళగౌరి వ్రతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్ళు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం, శ్రీ మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరో పేరే మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనము కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి, అన్నా, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పుము అని అడుగగా శ్రీకృష్ణుడు, మంగళగౌరి మహాదేవత, ఆది పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరి దేవిని పూజించి గ్రహ రాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు అని పలికెను. శ్రావణ మాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో పూజను నిర్వహిస్తారు. కొత్తగా పెళ్లైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని, అవివాహిత స్త్రీలు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ

వివాహమైన సంవత్సరం మొదలుకుని 5 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోను, తరువాతి 4 సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం వలన భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరీ దేవిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టమైనది. అలాగే తొలి వాయనాన్ని తల్లికి ఇవ్వడం ఆనవాయితీ. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగారు గాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో గాని వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు మరియు పారాణిని పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, ఎర్రటి రవిక గుడ్డ, గంధము, పూలు, పళ్ళు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపు తాడు, దీపపు కుందులు, 5 వత్తులతో చేసిన హారతి, గోధుమ పిండితో గాని పూర్ణముతో గాని చేసిన 5 ప్రమిదలు, కర్పూరం, అగరవత్తులు, బియ్యము, కొబ్బరి చిప్ప, శనగలు, దీపారాధనకు నెయ్యి మరియు కలసము సిద్ధం చేసుకోవాలి. వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజ గదిలో గాని ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గాని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదల పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దాని మీద రవిక గుడ్డను ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి. మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది. అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకోవాలి. పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ మరియు పూలను అలంకరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు తమ 5వ తనం కలకాలం నిలుస్తుంది. వారి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. వ్రతాన్ని ఆచరించేవారు మొదటి సంవత్సరం 5 ముత్తైదువులని, 2వ సంవత్సరం 10 మందిని, 3వ 7 15 మందిని, 4వ 8 20 మందిని, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులను పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకనిచ్చి శనగలు, కొబ్బరి, పళ్ళు మరియు తాంబూలంతో వాయినమివ్వాలి. ఇలా మంగళగౌరి వ్రతం మొదలు పెట్టిన తరువాత 5 ఏళ్లు అయ్యాక ఒక కొత్త కుండలో పెట్టి ఆ పైన కొత్త రవికల గుడ్డతో వాసన గట్టి మెట్టెలు, మంగళసూత్రాలు, గాజులు, పసుపు, కుంకుమ తదితర మంగళకరమైన వస్తువులను పెట్టి పెళ్లి కూతురికి వాయినమివ్వాలి. పూర్వము కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణు కోరారు. ఆ సమయాన పరమశివుడు మందహాసముతో, ఇప్పుడు నేను ఏమి చేయను అన్నట్లుగా పార్వతీదేవి వైపు చూశాడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించినది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసము నుంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి

మంగళగౌరిని ఉపకార దేవతగా, సతీదేవిని రొమ్ము రూపంలో పూజిస్తారు. పూర్వము ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు. అతను మిక్కిలి ధనవంతుడు. భక్తివంతుడైన అతనికి పెళ్లి అయినా సంతానము కలుగలేదు. తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగాను. ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను. ధర్మపాలుని భార్య వేగమే బంగారు పళ్లెములో భిక్ష తీసుకుని రాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగాను. కారణమేమిటో చెప్పమనగా పుత్ర పౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గురించి తపమాచరింపమని ఉపాయము చెప్పి వెళ్ళెను. ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు పుత్రుడు కలుగగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక్క ఫలము నీ భార్యకు ఒసగుమని ఆనతి ఇచ్చెను. అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్లి ఒక్క ఫలము కాక మిక్కిలి ఫలములను తుంచి మూట కట్టుకుని వచ్చెను. మూట విప్పి చూడగా ఒక్క ఫలమే కనిపించగా అదే ప్రాప్తం అనుకుని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను. అతనికి వారదత్తుడు అను నామకరణం చేసి పెంచి పెద్ద చేశారు. ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగాను. దానికి ఆ తల్లి అతని అల్పాయుర్దాయము గల విషయమును చెప్పి యమభటులు వచ్చి తీసుకు వెళ్లదరని శోకింపసాగెను. అది విని, తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చదను అని తెలిపి తన మేనమామతో కాశీయాత్రకు బయలుదేరును. మార్గ మధ్యమున వారు ప్రతిష్టానపురమును చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి. ఆ పూదోట యందు సుశీల అను రాజకుమార్తె తన చెలికత్తలతో ఆడుకొనుచుండెను. ఆట మధ్యలో తగవు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిరి. అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చనుగాన ఆ వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను. అది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహము చేసిన బ్రతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేసెను. వివాహము జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించెను. ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై, నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నదిగాన ఆ పామును పట్టి నీ తల్లికి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టుము అని ఆనతిచ్చాను. సుశీల ఉలికిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పం కనిపించినది. సుశీల ధైర్యము వీడక నిదురించుచున్న తన భర్త తొడమీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటకట్టి నిదురించెను. తెల్లవారక ముందే వారదత్తుని మేనమామ అతనిని మేల్కొల్పి కాశీకి తీసుకుపోయెను. సుశీల లేచి తన భర్త కనపడుటలేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను. సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారము కనిపించెను. తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుప యత్నమును తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసదనని పలికి మంగళగౌరీ పూజ చేయుచు, బాటసారులకు అన్నదానము చేయుచు, తాంబూలాది బహుమతులు ఇవ్వసాగాను. మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరమున బస చేశాను. ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు కాంచెను. ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరీ మహిమచే అపమృత్యు దోషం పోయినదని గ్రహించితిరి. మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తుని చూసి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీకమును చూపెను. వారు వారదత్తుని గుర్తుపట్టి సారితో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను. పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులవుట గాంచి తనతో తెచ్చిన కాటుకను
వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను. మంగళ గౌరీదేవి మహిమ వలనే ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువురు

0: యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళ గౌరీ ప్రథమ ఆచరించుచు సుఖముగా ఉండిరి.
1: మీరింతవరకు శ్రావణ మంగళ గౌరీ వ్రతం శ్రీమతి సాయిభారతి గారి ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని శ్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితాలోకం శ్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్బంగా రాష్టంలోని అక్కచెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తోడపుట్టిన సోదరులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకునేందుకు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పుట్టింటికి తరలివెళ్తున్నారు. హైదరాబాద్లో రాఖీ పండుగ సందర్బంగా ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో రక్షాబంధన్ను అత్యంత కీలకమైన పండుగగా భావిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, బ్రహ్మకుమారీలు, పలువురు నాయకులు, అంధుల పాఠశాల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి స్వీట్లు తినిపించగా మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళా ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు ఎన్ రామచంద్రరావుకు వారి సోదరి రాఖీ కట్టగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగృహంలో ఆయన సోదరి రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్టంలోని అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. అక్కా తమ్ముళ్లు, అన్న చెల్లెళ్ల అనుబంధం అజరామరమని వెల్లడించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులు సోదరీలకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెలు అనుబంధం పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్బంగా యోగా కేంద్రంలోని సభ్యులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ కుమార్ దీపక్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ ను పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు మహిళలు, సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా హనుమకొండ జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన

శిక్షణ అని హనుమకొండ కలెక్టర్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్పూర్తి, కుటుంబ జీవనంలో ప్రత్యేక సాంప్రదాయ సాంస్కృతిక వేడుకకు ఈ పండుగ ప్రతిరూపమని పేర్కొన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండలోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 5,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 27 నుంచి 31 వరకు ఈ బస్సులు నడుస్తాయని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తిరుగు ప్రయాణాల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను సిద్దంగా ఉంచాలని, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. తార్నాక డివిజన్లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు విద్యావంతులు పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థల లేమితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు కర్ణాటక రాష్టం రాయచూర్ జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్ సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ది కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి వెంట సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠులతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూఢిల్లీ తెలంగాణ భవన్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని, బాధితుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. సహాయం కోసం నిర్దేశిత హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. చిట్యాల ఫ్లైఓవర్ను దసరా నాటికి, మిగిలిన వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతికి వాహనాల రాకపోకలకు సిద్దం చేయాలన్నారు. 6+2 రహదారి విస్తరణ, ఇతర NHAI ప్రాజెక్టుల వేగవంతం కోసం త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తానని రోడ్ సేఫ్టీ సమీక్షా సమాపేశంలో వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా 5 నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక ధాన్య శైలోల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ఈ శైలోల నిర్మాణం, నిర్వహణలో వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల తమ పాలనలో ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణ హామీలను గాలికి వదిలేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త పోరుబాటు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తూ సెప్టెంబర్ 1న ఛార్జిషీట్ విడుదల చేసి, ఆపై ధర్నాలు, రైతు సదస్సులు, వంటా వార్పు, విద్యార్థి ర్యాలీలు, ఆటో ర్యాలీలతో నిరసనలు తెలుపనున్నట్లు చెప్పారు.

0: పై తెలంగాణ ప్రభుత్వం తక్కువ విద్యుత్ వ్యయంతో త్వరగా నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ 1 ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ మహారాష్ట జలవనరుల శాఖల ఉన్నతాధికారులు కీలక సమాపేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట సీఎం, ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రులకు లేఖలు రాస్తూ చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ భేటీ ఏర్పాటైనట్లు సీఎంఓ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్బంగా రాష్టంలోని అక్క చెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: కార్యక్రమం వినబోయే ముందుగా ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి గోమతి సుమచంద్ర గారి ప్రసంగం వింటారు.
3: ఈరోజు రాఖీ పౌర్ణమి విశేషాలను చెప్పుకునే ముందు ఒక చిన్న కథను విందాం. ఒక పెద్ద ప్రహారీ గోడ, అక్కడ ఒక వేప చెట్టు వలన గోడ కొంత దెబ్బతిని ఉంది. పక్కనే గుడిసెలు వేసుకుని కొంతమంది జీవిస్తున్నారు. ఒకరోజు తెల్లవారుజామున ఒక పాప గుడిసెలో నుండి బయటకు వచ్చి చుట్టూ చూసింది. ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పడిపోయిన గోడ నుండి లోపలికి తొంగి చూసింది. ప్రహారీ గోడ నుండి కొంత దూరంలో లోపల చాలా పెద్ద భవంతి, దాని ముందు తెల్లటి కారు ఉంది. అలాగే చూస్తూ తన గుప్పిటలో దాచిన వస్తువును మళ్లీ ఒకసారి చూసుకుని చిరిగిన గౌనుకే చిన్న జేబు ఉంటే అందులో దాచి ఉంచి ఆ చిన్న దారి నుండి అవతలి వైపుకు వెళ్ళింది. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. పక్షులు అప్పుడప్పుడే రెక్కలు టపటపలాడిస్తూ ఆహారానికి ఎటు వెళ్దామా అని చూస్తూ ఉన్నాయి. ఆ పాప అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా కారు దగ్గరకు వచ్చి నిలబడింది. మళ్లీ చుట్టూ చూసింది. ఎవరూ లేరు అని నిర్ధారించుకున్నాక జేబులో ఉన్న చిన్న వస్తువును పిడికిల్లోకి తీసుకుంది. కారుపైన ఉన్న జెండాకు ఆ వస్తువును కట్టి వెనుకకు పరుగు తీసేలోపు ఇద్దరు పోలీసులు వచ్చి ఆ పాపను పట్టుకున్నారు. భయపడిపోయిన ఆ పాప ఏడుపు అందుకుంది. అంతలోనే అక్కడకు ఒక 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి నెమ్మదిగా వచ్చేది చూసిన ఆ పాప ఏడుపు ఆపేసి కొంచెం భయంగానే నమస్కారం చేసింది. పోలీసులు కూడా ఆయనకు సెల్యూట్ చేశారు. ఆయన వారిని పక్కకు వెళ్లమని సైగ చేశారు. వాళ్లు ఆ పాపను వదిలి పక్కన నిలబడ్డారు. ఆయన దగ్గరకు వచ్చి, "పాపా, ఏం చేస్తున్నావిక్కడ? నువ్వు ఆ గోడ దగ్గర నుండి రావడం నేను చూశాను. అలా లోపలికి రావడం తప్పు కదా. ఇది కలెక్టర్ ఆఫీస్ అని తెలుసా నీకు? ఇలా ఎవర్నీ అడగకుండా తప్పుదారిలో రావడం చాలా పెద్ద తప్పు. అయినా నువ్వు చిన్నపాపవు కాబట్టి వదిలేస్తున్నాను. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు, ఏం చేస్తున్నావు చెబితే దాన్ని బట్టే నేను చూస్తాను" అని చెప్పి

చేతులు కట్టుకుని అలా నిలబడి ఆ పాపను చూస్తూ ఉన్నాడు. పాప నెమ్మదిగా నోరు తెరిచింది. నేను ఈ గోడ పక్కన గుడిసెలోనే ఉంటాను సారు. మొన్న జెండా పండగ వచ్చిందా, అప్పుడు అందరూ మీ దగ్గరకు రావడం చూశాను. అందరూ ఏవో పేపర్లు ఇచ్చి మీకు దండం పెడుతున్నారు. అమ్మను అడిగినా, ఆయన ఎవరు, ఎందుకు అందరూ దండం పెడుతున్నారు అని. ఆయన అందరి కష్టం విని సాయం చేసే దేవుడని చెప్పింది. అయితే నేను కూడా వెళ్లి సాయం అడుగుతాను అన్నాను. లేదమ్మా, మనం వెళ్లలేం, మనల్ని రానియ్యరు అంది. అయినా ఆ రోజు ఎలాగైనా కలుద్దామని లోపలికి దూరినా సారు. నన్ను చూసిన ఒక పోలీస్ అన్న బయటికి తరిమేశాడు. ఏం చెయ్యాలో తోయల ఏడ్చుకుంటూ అక్కడే బయట సానాసేపు నిలబడ్డా. అలా రోజు నిలబడతానే ఉన్నా సారు. మీరు కారులో వెళ్లేటప్పుడు ఎప్పుడు ఏదో చదువుకుంటా వెళ్తారు. అయితే నిన్న కొంతమంది ఆడాళ్లు మీ చేతికి పచ్చదారాలేవో కట్టడం చూశా. మీరు అందరికీ ఏవో కానుకలు కూడా ఇస్తుంటిరి. అమ్మకు చెప్పా, నాకు ఒక దారం చేసియమ్మా, నేనెళ్ళి కడతాను అని. అది అన్నదమ్ములకు కట్టే రాఖీ అన్నది మాయమ్మ. మరి ఆ సారుకి అంతమంది సెల్లెళ్ళు ఉన్నారా అని అడిగా. లేదే, ఆళ్ళంటే పెద్దోళ్ళు. అయినా నీకియన్నీ ఎందుకే, నా పాణం తిత్తా ఉంటావు ఊరికనే అంది. అయితే కారు లోపలెట్టినప్పుడు మాత్రం మీరు దిగి ఈ జెండాకి సెల్యూట్ చేసి వెళ్లేది చూసిన. అందుకే మీకు కట్టాలని చేసిన ఈ దారాన్ని ఈ జెండాకి కట్టేశారు అనగానే, దారమా అని వెనక్కు చూడగా కారుపైన ఉన్న జెండాకు కింద ఒక పల్చటి దారం, దానికి ఒక చిన్న పొట్లం కట్టి ఉండడం కనిపించాయి. దారాన్ని విప్పి, ఇంతకీ ఈ పొట్లంలో ఏముంది అని అడిగాడు కలెక్టర్. అది అది అని నసిగింది చిన్నగా ఆ పాప. నేను విప్పి చూడనా అని చిన్నగా ఆ మూట విప్పాడు. అందులో పసుపు కలిపిన బియ్యమున్నాయి. ఎందుకివి అన్నాడు కలెక్టర్ నవ్వుతూ. అందులో కొన్ని చేతిలోకి తీసుకుని మిగిలినవి అందులోనే కట్టి ఉంచాడు. అచ్చింతలంట సారు, నిన్న గుడిలో పూజారి అందరి మీద సల్లుతుండు. అమ్మ చెప్పింది పసుపు కలిపిన బియ్యం మంచిదని. అందుకే నేను కొన్ని తెచ్చుకున్నా, ఇందులో కట్టి పెట్టా మంచిదని. మీరు అందరికీ మంచి చేస్తా ఉంటారు కదా, మీకు మంచి జరగాలని అంది. సరే ఇదిగో ఈ దారం నా చేతికి నువ్వే కట్టు, నీకు ఒక మంచి కానుక ఇస్తా అన్నాడు కలెక్టర్. నాకు కానుకలొద్దు సారు అంది చిన్నగా. మరి నీకేం కావాలి అని అడిగాడు నెమ్మదిగా కలెక్టర్. మాయమ్మకు శానా పెద్ద జబ్బు చేసింది, నయమవ్వాలంటే పెద్ద డాక్టర్కి చూపించాలన్నారు. మీరు చూపిస్తారా, నాకు మాయమ్మ తప్ప దిక్కు లేరు సారు అంటూ ఏడ్చేసింది ఆ చిన్న పాప. మోకాళ్ల మీద పాప ముందు కూర్చుని, సరే ఏడవకు, అయినా నువ్వు ఈ దేశ జెండాకు రాఖీ కట్టావు, నీకు ఈ దేశమే పెద్ద అన్నలా అండగా ఉంటుంది. కన్నీళ్లు తుడిచాడు కలెక్టర్. పాప కలెక్టర్ చేతిలోని దారాన్ని తీసుకుని ఆయన కుడి చేతికి కట్టింది. కలెక్టర్ రక్షింతలు పాప తలపైన వేసి, నీకు మంచి జరుగుతుంది వెళ్ళు అని మెయిన్ గేట్ వైపు నుండి ఆ పాపను పంపించి తన సెక్రటరీని పిలిచి తాను చేయవలసిన పనులను సూచించి వెళ్లిపోయాడు. కలెక్టర్ ఆదేశాలతో ఆ రోజు మధ్యాహ్నం వేళకు వాళ్ల అమ్మను మంచి హాస్పిటల్లో చేర్పించి మంచి వైద్య సహాయం అందించడం మొదలుపెట్టారు. సాయంత్రం కలెక్టర్ ఒక కవర్ తీసుకెళ్లి హాస్పిటల్లో ఉన్న వాళ్ల అమ్మను చూసి పలకరించి అక్కడే ఉన్న పాపను దగ్గరకు తీసుకుని కవర్ చేతికి ఇచ్చాడు. ఇది నీకు నేను ఇచ్చే కానుక అనగానే పాప ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో స్కూల్ యూనిఫామ్ ఉంది. పాప కళ్లలో ఆనందం. నాకు చదువుకోవాలనంటే ఇట్టమని మీకెట్టా తెలుసు సారు అంది ఆనందంగా. నాకట్టానే తెలుస్తాయి, నేను అన్నయ్యని కదా అని. అంతేకాదు, అమ్మతో నువ్వు సంతోషంగా ఉండడానికి మంచి ఇల్లు కూడా ఏర్పాటు చేశాను. అయితే నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా శారదా అన్నాడు కలెక్టర్ శ్రవణ్. అలాగే సారు, కాని నా పేరు శారద కాదు, ఎంకాయమ్మ అంది. అది పాత పేరు, ఇక నుండి నీ పేరు శారద, సరేనా అని పాప తలపైన చేయివేసి చిన్నగా నిమిరాడు కలెక్టర్ శ్రవణ్. కలెక్టర్ చేతికి కట్టిన అక్షింతల మూట పాప తలను మెత్తగా తాకింది. ఇక రాఖీ పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం. పౌర్ణమి రోజున చంద్రునితో శ్రవణ నక్షత్రం కలిసిన రోజు

శ్రావణ పూర్ణిమ నెల మొత్తం శ్రావణ మాసంగా పిలువబడుతుంది. మనం అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణ మాసం కూడా ఒకటి. నిత్యం పూజలు వ్రతాలతో సందడిగా గడిచిపోతుంది ఈ మాసం. ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఎంతో విశేషంగా మన తెలుగువారంతా చేసుకుంటారు. ప్రతి ఇల్లు లక్ష్మీ కళతో వెలిగిపోతూ ఉంటుంది. శ్రావణ పౌర్ణమి సోదర సోదరీ ప్రేమలను, అనుబంధాలను చూపే ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటారు. అదే రాఖీ పౌర్ణమి. ఆ రోజు రక్షాబంధనాన్ని సోదరునికి కట్టి తనకెప్పుడూ రక్షగా ఉండమని కోరుకుంటారు ఆడపడుచులు. భారతదేశంలో ఏ పండుగకైనా ఒక ఖచ్చితమైన పరమావధి ఉంటుంది. అది ఒక మంచి విలువలను నేర్పే ప్రక్రియగా తరాలుగా కొనసాగుతోంది. ఈ పూర్ణిమ ఎందే విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో ఆవిర్భవించారు. దేవీ భాగవతంలో హయగ్రీవ చరితంలో మనకు ఈ అవతారమును గూర్చిన వివరాలు ఉంటాయి. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునేవారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు. ముహూర్తంతో పని లేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కూడా ఉంది. వృత్రాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని చెబుతారు. అలా రక్షాబంధనం పుట్టింది అని చెబుతారు. విజయాన్ని కాంక్షిస్తూ కట్టిన ఈ నూలుతాడు మంత్రసహితంగా కట్టడంతో వారికి అది రక్షగా ఉంటుంది అని నమ్మేవారు. బలిచక్రవర్తికి శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ కట్టి స్వయంగా లక్ష్మీదేవే తన భర్త అయిన విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుందని, అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడని కూడా ఒక కథనం. అందుకే ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షే మాచల మాచల. అనగా మహాబలుండైన రాక్షసేంద్రుడు బలిచక్రవర్తిని కట్టిన దానిచే నిన్ను కట్టుచున్నాను, ఓ రక్షాబంధనమా, నీవు చలింపకుమని అర్థము వచ్చేలా శ్లోకాన్ని చెబుతూ రక్ష కట్టాలని చెబుతారు.

0: బంధనం అనేది ఒక మంచి సంప్రదాయంగా మారిపోయింది. ఇందులో ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు మాత్రమే అయి ఉండనవసరం లేదు. కులమతాలకు అతీతంగా కూడా రక్షాబంధనం జరుపుకోవడం మన దేశంలోనే చూస్తాము. అలాగే ఆ రాఖీని కట్టించుకున్న వాళ్లు ఎవరైనా సరే సోదర భావంతో ఎల్లప్పుడూ ఉంటూ వారికి రక్షగా అండగా ఉంటారు. మన సినిమాలలో కూడా రాఖీ పండుగపై, అన్నా చెల్లెళ్ల అనుబంధంపై ఎన్నో పాటలు వచ్చాయి. కొన్ని సంఘటనలు వార్తలు విన్నప్పుడు ఈ బంధాలు కూడా సన్నగిల్లుతున్నాయనే అనిపిస్తోంది. అవి కూడా ఈ ఫోన్ వలన. మనం చూసే, వినే మరియు చదివే విషయాలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి అని అనిపిస్తోంది. ప్రేమ, ఆప్యాయత, అల్లరి, బాధ్యత, సంతోషాలను దారాలుగా అల్లి సోదరుని చేతికి రక్షగా కడితే అది ఎప్పుడూ సోదరి పట్ల తనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంత దూరంలో ఉన్నా కూడా చాలామంది సోదరీమణులు వాళ్ల వాళ్ల అన్నయ్యలకు, తమ్ముళ్లకు రాఖీని పంపడం మనం చూస్తూ ఉంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే వాక్యాలతో మన పాఠశాలల్లో ప్రతిజ్ఞ మొదలవుతుంది. అక్కడే మన భారతదేశం గొప్పతనం, సోదర భావన ప్రకటితమవుతూ ఉంటుంది. పొరుగు దేశాలను కూడా సోదర భావంతోనే, వాత్సల్య భావంతోనే చూస్తుంది భారత్. ఈ భావన మరింత బలంగా నాటగలిగితే, ముందుకు తీసుకుని వెళ్లగలిగితే అత్యాచారాలు, అకృత్యాలు ఉండవు. రాఖీ రోజున ప్రతి ఇంట్లో పండుగ వాతావరణమే కనిపిస్తుంది. సోదరీమణులు కొత్త బట్టలు ధరించి రాఖీలు సిద్ధం చేసుకుంటారు. అన్నదమ్ములకు హారతి ఇచ్చి నుదుటిపై తిలకం పెట్టి చేతికి రాఖీ కడతారు. తర్వాత స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అన్నదమ్ములు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. ఇక్కడ ఏవేవో బహుమతులు ఇవ్వడం ముఖ్యం కాదు. ఎల్లప్పుడూ తన సోదరికి రక్షగా ఉంటాను అంటూ మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడమే అసలైన రాఖీ యొక్క ఉద్దేశం. కొంతమంది అతిరక్షణ ఇచ్చే క్రమంలో వారి స్వేచ్ఛని కూడా కాలరాస్తుంటారు. తెలుసో తెలియకో ఇది సరైన విధానంలో తోడు నిలవడం కాదు. అమ్మాయిల స్వేచ్ఛని, వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ వాళ్లను ఇతరుల చెడు దృష్టి నుండి, చేష్టల నుండి కాపాడుతూ వారిని ఎదగనివ్వడం సరైన విధానం. ఇప్పటి పిల్లలు టెక్నాలజీ అనే మరో ప్రపంచంలో పెరుగుతున్నారు. టెక్నాలజీ మంచిదే, కానీ మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ అవే వారి జీవితమైపోవడం మాత్రం చెప్పుకోదగ్గ పరిణామం కాదు. వాటిని పక్కన పెడితే యువతకు ప్రేమ, ఆప్యాయత, బంధాలు, బాధ్యతలు తెలిసి వస్తాయి. ఆ మాధుర్యం, మధురిమ చవి చూస్తేనే మానవత్వం పరిమళిస్తుంది. ఇక రాఖీ కట్టే సమయంలో పిల్లలకు ఇది ఎందుకు కడతామని చెప్పడం కూడా సంస్కృతిని మరో తరానికి జాగ్రత్తగా విలువలతో అందించడమే అవుతుంది. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష అంటూ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా, రక్షగా ఉంటూ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లడమే కదా అసలైన సంతోషాలకు మూలం. పండుగను జరుపుకోవడం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అసలైన పరమార్థాలను పిల్లలకు తెలియజేయడం కూడా మన బాధ్యత. ఈ బాధ్యతను మనమందరం చక్కగా నిర్వర్తిద్దాము. రాఖీ పండుగ కోసం ఎదురుచూసే అన్నదమ్ములు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. రాఖీకి నోచుకోని ఎంతో మంది అనాథలు కూడా మన చుట్టూ ఉన్న అనాథ శరణాలయాల్లో ఉన్నారు. వారికి కూడా రాఖీ కట్టండి. సమాజంలో మీకు మేము కూడా తోడుగా, రక్షగా ఉంటాము అని ధైర్యం చెప్పండి. వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని, ఆ వెలుగుని చూడండి. అసలైన సంతోషం మన కళ్ల నుండి ఆనంద బాష్పమై రాలుతుంది. రాఖీ రూపాలు మారుతున్నాయి, కాని దాని ఉద్దేశం మాత్రం మారకుండా ఉంటే అదే చాలు. ఎన్నో రాఖీలు, ఎన్నెన్నో వర్ణాలు, ఎన్నెన్నో అందాలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటున్నాయి. రాఖీలు చివరికి బంగారులో కూడా వచ్చేసింది. ఎంత ఖరీదైన రాఖీ కట్టాము, ఎంత ఖరీదైన బహుమతి అందుకున్నాము అనేది ముఖ్యం కాదు. మనం కట్టిన వారి శ్రేయస్సు ఎంతవరకు కోరుకున్నాము అనేది, మరియు కట్టించుకున్న వారు ఎంతవరకు రక్షణగా నిలుస్తున్నాము, ఈ మాట నిలబెట్టుకుంటున్నాము అనేది అన్నింటికన్నా అపురూపమైనది. పున్నమి చంద్రుని వెన్నెలలా చల్లగా, నిండుగా ఉండాలి ఈ అన్నా చెల్లెలు అనే బంధం.
1: మీరింతవరకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి గోమతి సుమచంద్ర గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హైమవతమ్మ గారు పాడిన లలిత గీతాలు.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్లతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మీది అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది

మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమానికి కాల్ చేసి మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫోన్ చేసి కోరుకున్న పాటను విని ఆనందించండి. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874-295-038, మరొక ఫోన్ నెంబర్ 0874-295-039. నెంబర్లు మరొకసారి 0874-295-038, మరొక ఫోన్ నెంబర్ 0874-295-039. హలో అంటూ మీకు నచ్చిన పాటను వినిపించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో జాకి జ్యోతి అలువాల. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుజాత నగర్ నుంచి. రమాదేవి గారు, మీకు ఏ చిత్రంలో నుండి పాట కావాలండి? చెప్పండి. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం జ్యోతి గారు. నేను బొప్పాయిగూడి నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారా మేడం గారు?
0: బాగున్నానండి అప్పారావు గారు. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? రేడియో వింటున్నారు అన్నమాట.
1: రేడియో అయితే ఆన్ లోనే ఉంటది.
0: కార్యక్రమాలు
1: గారు రక్షాబంధం గురించి చాలా బాగా చెప్పారు. తర్వాత శ్రావణ ఇది గురించి కూడా ఒక కథ చెప్పారు. పురాణం
0: అదే శ్రావణ మంగళ గౌరీ వ్రతం.
1: గౌరీ వ్రతం నుంచి ఒక పురాణం గురించి మేడం గారు చెప్పారు, అది కూడా బాగుంది.
0: ఓకే,
1: పోయినసారి మంగళవారం మధుమంజరి చాలా బాగుందండి. షావుకార్ జానక్ గారి గురించి స్వాతి గారు చాలా విపులంగా చెప్పారు. ఆయన ఎన్ని బాధలు పడదో, ఎన్ని స్థాయి ఒక స్థాయికి వచ్చిందో అది గత జన్మ అంతా వింటుంటే మొత్తం కూడా శరీరం మొత్తం కూడా గంట సేపు కూడా కలిసి వేసిందండి. అన్ని ఒడిదుడుకులు ఉన్నాయి సినీ జీవితం అనేది నాకు అర్థమైంది.
0: అవునండి, ఎవరిది కూడా వడ్డించిన విస్తరి కాదు జీవితం. ఒకరు ఒక గొప్ప పేరు సంపాదించారు అంటే దాని వెనుక ఎన్నో ఎన్నో కష్టాలు బాధలు కలిగి ఉంటాయి.
1: జానక్ గారు బాగా ఎదుర్కొన్నారు.
0: అదేలేండి, అదే. సరే, మీకు ఏ చిత్రం పాట కావాలి?
1: ఈ సినిమా ఏంటంటే జీవన రాగంలో నుంచి ఒక కొమ్మకు పూచిన పువ్వులో రాగం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ
1: పేరేంటండి?
0: ఈశ్వర్ యాదవ్ గారు. ఏం చేస్తున్నారండి, బాగున్నారా? బాగున్నామండి. భోజనాలు అయ్యాయా? తిన్నారా? సరే అండి.

0: ఏ చిత్రమైన పాట కావాలి?
1: హలో
0: హలో, మీకు ఏ చిత్రమైన పాట కావాలండి? ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత కలర్ తో మాట్లాడదాం. హలో,
1: హలో మ్యామ్, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు గొర్రెబాబురావు, రామవరం పంజాబాడని మాట్లాడుతున్నా. వినయ శోధన గారికి ఆల్ ఇండియా ఆకాశాన్ని కొట్టడం డైరెక్టర్ సౌండ్ ఇంజనీర్
0: హలో హలో హలో హలో హలో మీకు ఏ చిత్రమైన పాట కావాలండి?
1: అడవి రాముడి సినిమాలో పాట అయ్యండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాము.
1: ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట.
0: సరే సరే, తప్పకుండా.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మ్యామ్.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ
1: పేరేంటండి?
0: ఓకే అండి, మీకు ఏ చిత్రం నుండి పాట కావాలి? సరే, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నికండి, రామా టాకీస్ ఏరియా నెవరు బస్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు,
1: మేడం
0: భోజనం చేశారా?
1: భోజనం అయింది మేడం.
0: ఓకే, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: మాకు ఈరోజు ఆత్మీయుల్లో పాట కావాలండి.
0: ఆత్మీయుల్లో ఒక పాట.
1: ఆత్మీయుల్లో అన్నయ్య కలది పండిన చెల్లాయి మనసి నిండిన బంగారు కాంతులేవనేది తండి చూసేను అదే పాట.
0: ఓకే అండి, చాలా చక్కగా పాడారు. తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొల్లగూడెం రైటర్ బస్తీ మేడం, కొత్తగూడెం.
0: మీ పేరండి?
1: మంగ్య.
0: మంగ్య, మీకు ఏ చిత్రంలో నుండి పాట కావాలండి?
1: శుభలగ్నం నుంచి. చిలుక.
0: సరే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో తర్వాత కలర్ తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఏంటండి, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు?
0: ఓబుల్రెడ్డి గారు, మీకు ఏ చిత్రంలో ఉన్న పాట కావాలండి? ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: బాయ్ మేడం.

0: హలో,
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెంకటేష్ గారు. బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నా అమ్మా.
0: అయితే మీకు ఏ చిత్రంలో? సరే అండి, మీకు ఏ చిత్రంలో పాట కావాలి ఫస్ట్ చెప్పండి.
1: అగ్ని సమాధి సినిమాలో ప్రియతమ.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ధన్యవాదాలు.

0: పాట కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే మేడం, గుడ్ ఈవెనింగ్.
0: మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కరీముల్లా మేడం, విఎం మంజర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: కరీముల్లా గారు, మీకు ఏ చిత్రంలోని పాట కావాలండి?
1: రాజమగుటం చిత్రం నుంచి నడిచే కోవాలి.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శారదా సంపత్ కుమార్ గారు, బాగున్నారా?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
0: బాగున్నాము. మీకు ఏ చిత్రంలో నుండి పాట కావాలి?
1: బంగారు సంఖ్యలు చిత్రంలో గంటసాల గారు, సుశీల గారు పాట పాట వినిపిస్తుంది.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: మీ పేరేంటని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భద్రాద్రి కొత్తగూడ జిల్లా రుద్రాపూర్ నుండి కాసేపు రావాలి మేడం.
0: మీకు ఏ చిత్రాలను పాట కావాలండి?
1: పవిత్ర బంధం నుండి
0: చెప్పండి.
1: బొట్టు చెదిరిపోదులేండి రాజా.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: రాగి పౌర్ణం.
0: హలో.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో తర్వాత కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటి?
1: సతీష్ మేడం, రాంపురం గ్రామం.
0: కట్ల సతీష్ గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం. ఈరోజు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మన రాఖీ పార్లమెంట్ గురించి, అలాగే మంగళ గారి వ్రతం గురించి కూడా చాలా విన్నాం మేడం. అది చాలా ఎన్నో తెలియని విషయాలు కూడా తెలిసాయి.
0: ఓకే,
1: రామకి ఈ సందర్భంగా ఆయనకిద్దరు సినిమాలు అందాలమ్మ అందాలన్న పాట వినిపించాను మేడం.
0: ఓకే, మీరు కోరుకున్నట్లే ఆయనకిద్దరు చిత్రంలో నుండి పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, ఇది వింటున్న అందరి కోసం మేడం.
0: సరే సార్, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం.

0: మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి?
1: యాకూబ్ పాషా మేడం, కొత్తగా నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా మేడం?
0: యాకూబ్ పాషా గారు, బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, మీకు ఏ చిత్రంలో నుండి పాట కావాలండి?
1: మేడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే గబ్బర్ సింగ్ నుంచి ఒక పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిన్న పాసి గారు బాగున్నారా? బాగున్నామండి. ఇవాళ అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయండి. ఓకే, ఇవాళంతా ప్రత్యేక వంటలతోని ఇల్లంతా సందడిగా ఉందన్నమాట. ఓకే అండి, సరే అండి. మీకు ఏ చిత్రంలో నుండి పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. హలో అంటూ మీకు నచ్చిన పాటను వినిపించిన నేను మీ రేడియో జాకీ జ్యోతి అల్వాలా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన గోపి ఆర్ట్ పిక్చర్స్ వారి అడవి దొంగ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు చక్రవర్తి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

0: బయట గాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ,
1: చల్ల గాలి కొట్టిందమ్మ ఒక దెబ్బ.

0: మీదాడే, కందపప్పు మీద నల్ల మబ్బులాడే, ఎర్ర బుగ్గ మీద లేక నిజమాడే, మల్ల చెండు మీద ఏడు ఊపిరాడే.
1: ఈ ఆట కై ఆటగా ముక్కుట ఉయ్యాలగా, మల్లె తేనె తాగి తాగి మత్తెక్కన్న, చిత్తు చిత్తు చేసి నీకు చీరవ్వన్న.

0: గాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ,
1: బయట గాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ,
0: చల్ల గాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ,
1: బయట గాలి కొట్టిందమ్మ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి కింగ్ ఈ చిత్రంలో నుండి దివ్యాసాగర్ పాడిన పాట

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
1: కోకిల కోకిల కోకిల కోకిల.

0: గుణ ఈ చిత్రంలో నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట.
1: రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లే చర్చ లేక కాదు, ఉత్తరమే రా. చదువు.
2: కమ్మని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంల సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సీతాకొక్కచిలుక ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన యువల గీతం వినండి. సాహిత్యం వేటూరి సుందరరామతి, సంగీతం ఇళయరాజా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమం తర్వాత నిరీక్షణ ఈ చిత్రమాసం ఎస్ జానకి పడిన పాట. సంగీతం అందించారు ఇళయరాజా.

మీరు విన్న పాట కల్పన. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. సంగీతం చక్రవర్తి. శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు. కార్యక్రమంలో ఇప్పుడు ఆమె కథ. ఈ చిత్రం కోసం జి ఆనంద్ పి సుశీల పాడిన యువల గీతం. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి. సంగీతం చక్రవర్తి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కార్యక్రమంలో ఇప్పుడు డ్రైవర్ రాముడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఇవల గీతం, సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న పాట బ్రో. ఈ చిత్రం కోసం ఎస్ తమన్ పాడారు సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దారి తప్పిన మనిషి. ఈ చిత్రం కోసం కేజే ఏస్దాస్ పి సుశీల పాడిన పాట. సంగీతం అందించారు ఇళయరాజా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 5:30. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాళెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది. అది మరికొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికి వేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో

0: చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదల విసుర్లు విందామా?

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా విఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

ఎర్రయ్యరనిదంట, ఎర్రయ్యరనిదంట, ఎర్రయ్యరనిదంట, ఎంపల్లె చిన్నదంట, అది మొగుని నిడిచిందంట, మన ఊరికి వచ్చిందంట, అది మొగుని నిడిచింది.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వరకట్నం, ఇది మానవ జాతికి పట్టిన చీడ లాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం లబ్దిదారులకు కేటాయించారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్ కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. ఆశాజనక ఫలితాలు వచ్చిన వెంటనే తదుపరి దశ కోసం ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని, దేవదుర్గలో సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎండీని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని

0: ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కులమతాలు రాజకీయాలకు అతీతంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకే ఇళ్లను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాజెక్టు కింద మొత్తం 100,000 ఇళ్లను మంజూరు చేశామని, తొలిదశలో 20 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటి చెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజ్ఞానంద విజయం యువతకు, క్రీడాకారులకు స్పూర్తిదాయకమని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా పరిష్కరించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈరోజు వనపర్తి జిల్లా పానగల్లో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొని, గత 2.5 సంవత్సరాలుగా మండల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన ఫిర్యాదులను, అర్జీలను సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సమస్యలు, రోగుల ఫిర్యాదులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూతో మాట్లాడి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా 3వ సారి రాఖీ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాఖీ పండుగ సందర్బంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రికి, వారి మనవడికి రాఖీ కడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిపై రాష్టంలోని ఆడపడుచులందరి దీవెనలో ఉండాలని, తెలంగాణను మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు ఆయనకు శక్తియుక్తులు కలగాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్కైబ్ చేయండి. అన్న చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు, ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని చైతన్యపురిలో బండి సంజయ్కి ఆయన సోదరి శైలజ రాఖీ కట్టారు. రాష్ట వ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు ఉపాధి, శిక్షణ, వ్యాపార అభివృద్ది, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు 110 కోట్ల రూపాయలతో సెర్ప్ ఆధ్వర్యంలో వీటిని నిర్మిస్తున్నారు. ఈ భవనాల్లో సమావేశ మందిరాలు, శిక్షణా కేంద్రాలు, వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లించగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. కార్మికుల బాధలు తెలియాలంటే ముఖ్యమంత్రి గనిలోకి దిగి బొగ్గు మోయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణికి 1.95 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు చేకూరాయని, నైని కోల్ బ్లాక్, తాడిచెర్ల, కోయగూడెం బ్లాక్ 3 వంటి అంశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపారని పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు అనారోగ్యంతో, పసిప్రాయంతో ఉన్న కోడలు సమర్పించవద్దని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. గోశాలలో ఇటీవల 5 కోడలు మృతి చెందిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ,
1: ఇక్కడికి తీసుకొచ్చేటువంటి కోడలను, నిజ కోడల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో, తీసుకొచ్చే సందర్భంలో చిన్న వాహనాల్లో తీసుకొచ్చేసి కాళ్లు చేతులు కట్టేసి అనారోగ్యంగా ఉన్న వాటిని, పాలు మరవనివి, చిన్న పిల్లల్ని అట్లాంటివి తీసుకురావడం జరుగుతుంది. గోశాల దగ్గర తీసుకొస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వాటిని కూడా తీసుకురావద్దని మరొకసారి చెప్తున్నాము. 2 సంవత్సరాలకు పైబడిన కోడల్ని తీసుకొచ్చినట్టయితే తల్లిపాలు మరవడమే కాకుండా ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడతాయి.
0: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఆగస్టు 29న పంపిణీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రకటించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సంబంధిత హెడ్ మాస్టర్ల నుంచి నేరుగా పొందవచ్చని పేర్కొన్నారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రత పింఛను

0: పనుల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి కోరారు. ఈ రోజు కొత్త పింఛన్లకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. చేయూత పింఛన్ల పథకం 2026 పోస్టర్ బ్యానర్ కరపత్రాలను ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ పాండు ఆవిష్కరించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఈ రోజు నిర్వహించగా ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు నూతన వస్తాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలోని చిల్డ్రన్ హోం విద్యార్థులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్ పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగికి వేతనం ఏడాదికి పైగా ఆలస్యంగా చెల్లించడంతో ఫామ్ 16 అందక ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వచ్చాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసును మానవ హక్కుల కమిషన్ విచారించింది. సర్వీసు రికార్డుల బదిలీలో జాప్యంపై ఇంజనీర్ ఇన్ చీఫ్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ల నిర్లక్ష్యాన్ని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఎత్తిచూపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జనధన యోజనా దేశస్య ఆర్థిక సశక్తీకరణే క్రాంతికారి భూమికాం నిర్వహతీతి ప్రధానమంత్రిణః మోదినః వక్తవ్యం. నేపాల తిబ్బతయోః భీషణాప్లావేన మృతకానాం సంఖ్యా 38.5 యావత్ అభవత్. సార్ధైకసహస్రతోప్యధికాః జనాః విలీనాః. నేపాలి 90+ భారతీయాః అసంపర్కితాః. మంత్రాలయేన ఆపదుద్ధరణ కార్యాణి చ తీవ్రీకృతాని. చీనే 15.5 పరిమాణమితం భూకంపానంతరం నేపాలే నూతన జలప్లావన సంకటస్య సూచనా. విత్తమంత్రి నిర్మలా సీతారామనద్య 6-దివసీయ ప్రవాసాయ యుఎస్ ప్రస్థితా. అపి చ PSA బుడాపెస్ట్ ఓపెన్ ప్రతియోగితాయాః అంతిమ స్పర్ధాయాం అద్య రాత్రౌ భారతస్య వేలావన్ సెంథిల్ కుమారః హంగరీ దేశస్య బాలాజ్ ఫార్కస్ వర్యేణ సహ స్పర్ధిష్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి జనధన యోజనాయాః 12 వర్షాణి పూర్ణతాం గతాని. దేశ విత్తీయ సమావేశనస్య పరిదృశ్య పరివర్తన దిశి అయం హి కశ్చన మహత్వపూర్ణ పదక్రమ వర్తతే. 14-2000 వర్షే అస్మిన్నేవ దినే ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఏషా యోజనా సమారబ్ధా. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ విగతేషు 12 వర్షేషు జనధన యోజనాయాః అభూతపూర్వ పరివర్తన కారిణాం పరిణామానాం ప్రభావః అద్భుతః అస్తి. సామాజికాంతర్జాలపటలె శ్రీమోదీ అలిఖత్ యత్ జనధన యోజనా విత్తీయ సమావేశనం సంవర్ధయితుం దేశస్య జనాన్ శక్తీకర్తుం చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహతి. ప్రధానమంత్రి జనధన యోజనాయాః అంతర్గతం అధునావధి 69 కోటితోపి అధికాః లేఖాః ఉద్ఘాటితాః. అత్ర లేఖాసు ఆహత్య 17,000+ 3,00,000 కోటి రూప్యకాణి స్థాపితాని సంతి. ఇయం యోజనా విశ్వస్య బృహత్తమా విత్తీయ సమావేశ పరికల్పనా రూపేణ విద్యతే. ఏషా యోజనా సర్వేభ్యః భారతీయేభ్యః బ్యాంక ప్రవేశం సుకరం కరోతి. భ్రాతృ భగిన్యోః అగాధ స్నేహ సంబంధస్య ప్రతీకభూతం రక్షాబంధన పర్వ అద్య సమగ్ర దేశె మహోల్లాసేన ఆచర్యతే. అస్మిన్ పావనావసరే రాష్ట్రపతినా ఉపరాష్ట్రపతినా అథ చ ప్రధానమంత్రిణా అద్య నవదిల్ల్యాం విభిన్నానాం విద్యాలయానాం సంస్థానాం చ ఛాత్రైః బాలకైశ్చ సహ ఇదం పర్వ సోత్సాహం సమనుష్ఠితం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: తస్య సమృద్ధ సాంస్కృతిక న్యాస బౌద్ధిక పరంపరా చ సంరచితా. సహ జనాన్ నివేదితవాన్ యత్తే సంస్కృతస్య అమూల్య నిధే సంరక్షణం సంవర్ధనం ప్రసారణం చ కుర్యుః. సహైవ ఆగామి వంశం ఏతయా శాశ్వత జ్ఞాన పరంపరయా చ సహ యోజయేయుః. యేన ఆధునిక జగతి అస్య మహత్వం వర్ధయేరన్. అపరత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ సంస్కృత భాషాయాః శాశ్వత వైభవస్య ఆచరణార్థం శ్రావణ పూర్ణిమాయాం విశ్వ సంస్కృత దివసః ఆచర్యతే. సహ న్యవేదయత్ యత్ సంస్కృతం భారతీయ జ్ఞానస్య చింతనస్య సృజనశీలతాయాశ్చ నిరంతరం వాహికా సమజాయత. అస్యాః సకారాత్మకః ప్రభావః అద్యాపి బహుషు క్షేత్రేషు దృశ్యతే. ప్రధానమంత్రిణా భారతే సమగ్ర విశ్వస్మిన్ చ సంస్కృతస్య అధ్యయనాధ్యాపనే సంలగ్నానాం అథ చ అస్యాః శాశ్వత సంపదః ఆగామి వంశే ప్రసారాయ కార్యరతానాం సర్వేషాం విదుషాం సాధకానాం చ భూరిశః ప్రశంసా కృతా. భారతస్య వేలావాన్ సెంథిల్ కుమారః గతరాత్రౌ పిఎస్ఏ బుడాపెస్ట్ ఓపెన్ స్క్వాష్ స్పర్ధాయాః ఉపాంత్యచక్రే స్వదేశీయం క్రీడకం వీర్ చోటరాని ఇత్యమూం రోమాంచకద్వంద్వే పరాజిత్య అంతిమచక్రే స్వస్థానం నిశ్చితవాన్. వేలావాన్ అద్య రాత్రౌ ఆయోజ్యమానే అంతిమచక్రే హంగేరీ దేశస్య స్థానీయ ప్రసిద్ధ క్రీడకేన బాలాజ్ ఫార్కష్ ఇత్యమునా సహ ప్రతిస్పర్ధిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలోని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ ప్రసంగం, ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 హిందీ వార్తలు సమాచార సంధ్య. 9:00 ఆంగ్లం వార్తలు న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంటు అఫైర్స్. ఈ కార్యక్రమాలని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 10:00 నుండి 11:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే ప్రసారాలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఇప్పుడు రేపటి ప్రసారాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు. 6:35 రైతు సమాచారంలో పనస సాగు వివరాలు తెలుసుకోవచ్చు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 సర్వం లక్ష్మీమయం ప్రత్యేక కార్యక్రమం రూపకం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. 9:30 ఏకచిత్రగానం. 10:00 మధురమైన భాష మన తెలుగు భాష ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన శోభా గుర్తుగారి

గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఢిల్లీ కేంద్రం నుండి ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 3:30 ఏక చిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:30 జానపద గేయాలు వింటారు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6:20 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 7:45 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా జీవితం ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల గానం చేసిన ఇవాళ గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం రమేష్ నాయుడు.

మీరు విన్న ఆ పాట ఖైదీ కాళిదాస్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. ఈ పాటకు సంగీతాన్ని అందించారు చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కన్నవారి కలలు చిత్రం కోసం పి సుశీల వి రామకృష్ణ పాడిన యువల గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం వికె ఉమర్.

కార్యక్రమంలో చివరిగా వినండి, దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, సాహిత్యం ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొన్ని చిత్రగీతాలు 8 గంటలకు ప్రసారమయ్యే కిన్నెర లహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ఈరోజు మనం జీవన ఎరువులు మరియు జీవ నియంత్రణ పద్ధతుల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుత సమయంలో మనం చూసుకున్నట్టయితే రసాయనిక ఎరువులు కాని లేదా రసాయనిక పురుగు మందులు కాని రైతులు అధికంగా వాడడం జరుగుతుంది. వీటి ద్వారా ఏంటంటే రైతులకు ఒకవైపు మనం పర్యావరణాన్ని నాశనమవుతుంది, అలాగే రైతులకు కూడా వ్యవసాయ ఖర్చు అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. అలాగే క్రమక్రమంగా వీటి వల్ల రైతులకు దిగుబడి కూడా తగ్గడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ ఉత్పత్తులను తిన్న వారి ఆరోగ్యం కూడా ఖరాబవుతుంది. సో మరి వీటి ప్రత్యయం ఏమి అంటే, మనం చూసుకున్నట్టయితే ఈ రసాయనిక ఎరువులతో పాటుగా గాని లేదంటే మనకు సేంద్రియ పద్ధతుల ద్వారా జీవన ఎరువులను ఒక వాడకాన్ని మనం పెంచినట్టయితే మనకు కొంతలో కొంతమంది ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు. మరి ఈ రసాయనిక ఎరువుల కంటే జీవన ఎరువులు బాగా పనిచేస్తాయా అంటే, రెండు కూడా రసాయనిక ఎరువుల కంటే కూడా జీవన ఎరువులు అనేవి చక్కగా పనిచేస్తాయి. అలాగే మన భూమిలో ఉన్న పోషకాలను కూడా ఈ జీవన ఎరువులను మొక్కకు అందించే విధంగా చేస్తాయి. మరి జీవన ఎరువులు అంటే ఏమి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు భూమిలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి ఆహారాన్ని తింటూ మనకు మొక్కలకు అందించే పోషకాలను మొక్కలకు అందించే విధంగా చేస్తూ ఉంటాయి. మరి వీటిలో కూడా పరిశోధనలు చేసి కొన్ని రకాలను మనకు మొక్కలకు చాలా బాగా పనిచేసే రకాలను గుర్తించడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే మొదటగా మనకు రైజోబియం, అంటే ప్రతి పప్పు దినుసుల పంటలకు ఈ రైజోబియం అనేది ఎంతో చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రైజోబియం చూసుకున్నట్టయితే మనకు ప్రతి పప్పు దినుసు పంటల్లో కూడా వాటి ఏర్లలో బుడిపలుగా ఏర్పాటు చేసుకుని వాటి జీవనం సాగిస్తూ ఉంటుంది. వీటి యొక్క ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే, రైజోబియం అనేది మనకు గాలిలో ఉన్న నత్రజనిని మనకు స్థిరీకరించి మొక్కకు అందే విధంగా చేస్తుంది. అంటే మనం ఏదైతే యూరియా ద్వారా నత్రజనిని మనం వేస్తున్నామో అదే పనిని రైజోబియం అనే సూక్ష్మజీవి మనకు ఈ మొక్కకు ఈ నత్రజనిని అందించడం జరుగుతుంది అన్నమాట. అంటే మనము యూరియా వేసే బదులు మొక్కనే ఈ సూక్ష్మజీవులే యూరియాని తయారు చేస్తున్నాయి అన్నమాట. సో అలాగే మనము ఇంకొక జీవన ఎరువును చూసుకున్నట్టయితే సోడోమోనాస్ అజంటోబాక్టర్, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవి భూమిలోని ఫాస్ఫరస్, ఏదైతే భాస్వరం ఉంటుందో దాన్ని తింటూ దాన్ని మొక్కకు అందించే విధంగా చేస్తూ ఉంటది. మన తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే భూమిలో

భాస్వరం అనేది చాలా అధికంగా ఉంటుంది. కానీ రైతులు దాంతో పాటుగా మళ్లీ డిఏపీ గాని లేదా కాంప్లెక్స్ ఎరువులైన 20-20 గాని 28-20 గాని మళ్లీ భూమిలో వేస్తూనే ఉన్నారు. దీన్ని ఎప్పుడైతే మనం ఈ సూడోమోనాస్ గాని తర్వాత అజిటోబాక్టర్ లాంటి వీటన్నింటినీ కూడా భాస్వరాన్ని స్థిరీకరించే బ్యాక్టీరియాలు అంటారు. ఈ బ్యాక్టీరియాలను ఎప్పుడైతే భూమిలో మనము అందించడం జరిగిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమిలో ఉండిపోయిన ఈ భాస్వర నిల్వలను మళ్లీ ఇవి మొక్కకు అందే విధంగా మార్చడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ భాస్వర నిల్వలు భూమిలో పెరిగినప్పుడు మిగతా పోషకాలను కూడా ఈ భాస్వరము అందకుండా చేస్తూ ఉంటది. సో కాబట్టిన రైతులు కూడా ఈ సూడోమోనాస్ లాంటి భాస్వరాన్ని స్థిరీకరించే బ్యాక్టీరియాలను కూడా వ్యవసాయంలో వాడుకున్నట్టయితే రైతులు కూడా మనకు కాంప్లెక్స్ ఎరువుల సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ముఖ్యంగా జీవన ఎరువులు కన్సోర్షియా అంటే ఒకటి రెండు రకాల జీవ ఎరువులు ఒకే దాంట్లో కలిపి దొరికేవి కూడా మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సేంద్రియ రైతులకు బాగా పరిచయము ఇది జీవామృతం, అంటే ద్రవ జీవామృతం కావచ్చు లేదా ఘన జీవామృతం కావచ్చు. ఇందులో కూడా ముఖ్యంగా మనకు సహజంగా దొరికే పేడలో ఉండే సూక్ష్మజీవులను వాటి సంతతిని అభివృద్ధి చేసి ఈ జీవామృతంలో ఎక్కువ శాతంలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఎరువుల్లో మనం రైతులు జీవామృతం వాడారో భూమిలో సహజంగానే ఉండే సూక్ష్మజీవుల సంతతి అధికంగా పెరిగి మొక్కకు పోషకాలు అందించడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మరి ఈ జీవన ఎరువులను వాడుకుంటే ఉపయోగం ఏమి అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా భూమి యొక్క ఆరోగ్యం సారవంతం పెరుగుతుంది. అలాగే మనకేదైతే భూమి యొక్క అంటే మిత్ర పురుగులు గాని సూక్ష్మజీవులు గాని ఏవైతే ఉంటాయో వాటి సంతతి కూడా పెరుగుతుంటది. అలాగే క్రమక్రమంగా జీవన ఎరువుల యొక్క ఖర్చు చాలా తక్కువగా ఉంటది కాబట్టి ఇవి రైతుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జీవన ఎరువులతో పాటు జీవ నియంత్రణ పద్ధతులు అంటే మనకు ఎప్పుడైతే ఎరువులతో పాటు రైతులు మనకు రకరకాల రసాయనాలు మనకు పురుగులు చంపడానికి వాడుతూ ఉంటారు, అంటే చీడపీడలను నివారించడానికి రసాయనిక పురుగు మందులను కూడా రైతులు అధికంగా ఉపయోగిస్తున్నారు. వాటికి బదులుగా జీవన నియంత్రణలు అంటే చీడపీడలు పెరగకుండా సహజ పద్ధతిలో కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అందులో ముఖ్యమైన ప్రప్రదమైనది వేప నూనె గాని వేపచెక్క గాని. వేపచెక్క అయితేనేమో భూమిలో వేసుకుంటే, అలాగే వేప నూనె అయితే పిచికారీ చేసుకుంటాం, మనకు ఈ చీడపీడలు అనేవి పెరగకుండా ఉంటాయి. అలాగే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకొక ఫంగస్ మనకు ట్రైకోడర్మా విరిడే రెవిటరైజియం అనే ఫంగస్ లు మనకు ఇవి కూడా మనకు జీవన నియంత్రణ దొరుకుతూ ఉంటాయి, మనకు బయోపెస్టిసైడ్ షాపుల్లో దొరుకుతుంటాయి. వీటిని కూడా మనకు సంతతి పెంచినట్టయితే మనకు ఏవైతే చీడను కలిగిస్తున్నాయో వాటి యొక్క శిలీంధ్రాన్ని తగ్గి మనకు మొక్కకు నాశనం చేసే శిలీంధ్రం కాకుండా మనకు మొక్కకు సహాయం చేసే శిలీంధ్రం పెరుగుతూ ఉంటది. అలాగే ఏవైతే మనకు మొక్క మీద మచ్చలు గాని లేదంటే వాలిపోవడం గాని లేదా ఎండు తెగులు గాని ఇలాంటి రోగాలు రాకుండా ఈ ట్రైకోడర్మా విరిడే గాని మెటారాజియం గాని ఇవి సహాయం చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే మనందరికి బాగా పరిచయం ఉన్నది బీటీ అంటే బాసిల్లస్ థురింజినెసిస్. ఈ బ్యాక్టీరియా కూడా మనకు ముఖ్యంగా మనకు ఏవైతే లద్దె పురుగులు ఉంటాయో ఈ లద్దె పురుగులను కూడా చంపే దాంట్లో మంచి భాగాన్ని మంచిగా సహాయపడుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ బాసిల్లస్ అనే బ్యాక్టీరియాను పెంచి దాని ద్వారా మనం దాని పంటపై పిచికారి చేసుకుంటామో, ఎక్కడైతే మనకు లద్దె పురుగులతో లేదా ఆకుపై రంధ్రాలు చేసే పురుగులతో సమస్య ఉంటుందో అక్కడ మనకి ఆకు చుట్టు పురుగు లాంటి పురుగుల్ని ఇవి చంపగలుగుతాయి. తద్వారా మనకు రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా మనకు ఈ జీవ నియంత్రణ విధానం పనిచేస్తుంటది. అలాగే ఇంకొక రకం ఏంటి అంటే లింగాకర్షక బుట్టలు, అంటే ఏవైతే పురుగుల్లో ఈ లింగాకర్షక బుట్టలు గాని అలాగే లింగాకర్షక పేస్ట్ గాని కూడా మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతుంది. వీటి ద్వారా మనకు ఏవైతే పురుగులు ఉంటాయో వాటి యొక్క మగ పురుగుల వాసనను అందులో కలిగి ఉంటది కాబట్టి చీడ పంటపై ఆశిస్తుందో దాన్ని ముందుగానే సంతతి పెంచకుండా దాని గుడ్లు పెట్టకుండా ఈ లింగాకర్షక బుట్టలు గాని లింగాకర్షక ల్యూర్స్ గాని ద్వారా పురుగును డైవర్ట్ చేసి అది గుడ్లు పెట్టకుండా చేయవచ్చు. సో తద్వారా ఈ లింగాకర్షక బుట్టలు గాని లింగాకర్షక ల్యూర్స్ గాని కూడా రైతులు జీవన రసాయనిక పద్ధతుల్లో వాడుకోవచ్చు. అలాగే సోలార్ ట్రాప్స్ వాడడం ద్వారా కూడా మనకు లైట్ కి ఈ పురుగులన్నీ కూడా ఆకర్షితమయ్యి రాత్రిపూట ఈ ట్రాప్స్ లో వచ్చి పడిపోతాయన్నమాట. సో ఈ విధంగా కూడా మనకు పంటల్లో ఉన్న పురుగులను మనము అరికట్టవచ్చు. అలాగే జిగురు అట్టలు, అంటే జిగురు అట్టలు అంటే కూడా మనకు రైతులకు పరిచయమే. పసుపు రంగులో గాని నీలం రంగులో గాని జిగురు పూసిన అట్టలను పొలాల్లో పెడుతున్నారు. ఈ అట్టలు వాడడం ద్వారా కూడా చాలా చక్కగా రకరకాల రసం పెరిచే పురుగులను మనం

కట్టుకోవచ్చు. ఈ పురుగులన్నీ కూడా ఈ రంగుకి ఆకర్షితమయ్యి ఈ జిగురుకు వచ్చి అతుక్కుంటాయి. దీని ద్వారా ఏంటంటే ఈ రసం పిచ్చే పురుగుల యొక్క సంతతి అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనము పంటలోని చీడపీడలను తగ్గించుకోవచ్చు. కాబట్టి వీటి ద్వారా కూడా ఇవి ఖర్చు తక్కువ, పర్యావరణానికి రక్షిస్తుంటాయి, అలాగే మనకు రైతులకు రసాయనిక మందులు వాడకుండా తన ఆరోగ్యం ఖరాబ్ కాకుండా, అలాగే పంట ఉత్పత్తులు తిన్న వారి ఆరోగ్యం కాపాడకుండా కూడా రైతులు మనము రక్షించుకోవచ్చు. అలాగే రైతులు ఇంకా చూసుకున్నట్టయితే రకరకాల కషాయాలు కూడా తయారు చేస్తున్నారు. ఈ కషాయాలు కూడా మనకు ఏవైతే చీడపీడలు తగ్గించేదానికి మంచిగా రసాయనిక పద్ధతులు మనకు సహాయపడుతున్నాయి. ఉదాహరణకు అగ్నియాస్త్రం, తర్వాత దశపత్రి కషాయం, అలాంటి రకరకాల కషాయాలు కూడా రైతులు తయారు చేస్తున్నారు. వీటిని కూడా సేంద్రీయ వ్యవసాయంలో కూడా రైతులు వాడుకోవచ్చు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. హిట్లర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర అనుపమ రేణుక పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలో జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమాపేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు

0: మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠమండూ పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాద్సా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారే ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలీ హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలీ 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్

నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్బంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమాపేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమ

0: నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్ కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో భూసారం ఎరువులకు గల సంబంధ ప్రసంగం, ఇంకా సర్వే కల క్యాన్సర్ జనపద గేల ప్రసారంపై
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం వింటారు.
3: వ్యవసాయం చేసేటప్పుడు భూమిని ఎప్పుడు మనతో పాటు పోల్చుకొని చూసుకోండి మీరు. ఉదాహరణకి మనం చిన్నప్పుడు మన చిన్న పిల్లలకి చిన్న తొలి దశ లోపల అమ్మ పాలతోటి కొనుగోలు బతుకుతారు, తర్వాత చిన్న చిన్నగా బిస్కెట్స్ సెరిలాక్ ఇలాంటి పెట్టుకుంటా లాస్ట్ కు వాళ్ళకి అరటి పండ్లు అవి తినిపించుకుంటా మంచిగా అన్నం తినిపించే స్టేజ్కి ఎదుగుతారు వాళ్ళు. ఏ ఏజ్ లో అది చేస్తేనే వాళ్ళు అలా గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. చిన్నప్పుడు మనం హార్లిక్స్ తినలేదు అని ఇప్పుడు హార్లిక్స్ తిన్నాం అనుకోండి మనం. నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్నకు ఆర్థిక పరిస్థితి మంచిగా లేకుండే, అప్పుడు మా ఊర్లో హార్లిక్స్ దొరకలేదు, ఇప్పుడు నాకు జేబులో పైసలు ఉన్నాయి ఇక్కడ హార్లిక్స్ దొరుకుతుంది అనుకుని అన్నం బంద్ పెట్టి హార్లిక్స్ తిన్నాం అనుకోండి, బాగుంటాం మనం? ఎప్పుడు తినాలి హార్లిక్స్? చిన్నప్పుడే తినాలి. హార్లిక్స్ ఎప్పుడైనా తినొచ్చు, ఇప్పుడు తినొచ్చు హార్లిక్స్, కానీ అది ఉపయోగపడదు మనకని. సో ఇవన్నీ కూడా మనం ఎట్లయితే కొన్ని ఫీలింగ్స్ మనం అనుభవిస్తా ఉన్నాం, భూమి కూడా అంతనే, ఎరువులు కూడా అంతనే. మీరు రెండు బస్తాలు వేసాం మూడు బస్తాలు వేసాం లేకపోతే ఇవి వేసాం అనేది కాదు మనకి ఇంపార్టెంట్. సమయం ఇంపార్టెంట్, వేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఎన్ని బస్తాలు వేసేదని అనేది చాలా ఇంపార్టెంట్ కాదు మనకి. వీలైనన్ని ఎక్కువ సార్లు ఫర్టిలైజర్స్ వేయడం మనం అలవాటు చేసుకోవాలి. మనం వీలైనంత ఎక్కువ మోతాదు కాదు నేను చెప్తున్నది, వేస్తున్న మోతాదునే వీలైనన్ని ఎక్కువ సార్లు వేయడం గనక మీరు అలవాటు చేసుకుంటే వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది మీకు. ఒక బస్తా యూరియా తోటి ఎంతైతే పండించగలమో ఈవెన్ అరబస్తా యూరియా తోటి కూడా అంత పండించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఆ అరబస్తా యూరియాను వీలైనన్ని ఎక్కువ సార్లు గనక వేస్తే మనకు మంచి దిగుబడులు వస్తాయి. అందుకనే మీకు డ్రిప్ ఇరిగేషన్ లోపల ఫర్టిలైజర్స్ ని తక్కువ మోతాదు లోపల ఎక్కువ సార్లు ఇచ్చినప్పుడు దిగుబడులు బాగా పెరుగుతాయి. ఒక పాయింట్ ఏం చెప్తున్నానంటే, వేస్తున్న ఎరువుల మోతాదు కంటే కూడా వేసే సమయం చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని బస్తాలు వేస్తున్నాం అని అంటే కూడా దాన్ని ఎన్ని ఎక్కువ సార్లు వేసామన్నది చాలా ఇంపార్టెంట్, అది తప్పనిసరిగా మీరు పాటించండి. అది ఒక పాయింట్. ఇంకా రెండోది, మనకు ఎంత ఆకలైనా సరే బియ్యాన్ని మనం అయితే తినలేము. మనం బియ్యం తింటే ఏమవుతుంది మనకి? కడుపు నొప్పి లేస్తుంది. ఏం చేయాలి బియ్యాన్ని మరి? మనం కంపల్సరీ స్టవ్ ముట్టించాలి, గిన్నెలో నీళ్లు పోయాలి, బియ్యాన్ని స్టవ్ మీద పెట్టాలి, రైస్ చేసుకొని మాత్రమే తినగలం ఎవరైనా సరే. ఫర్టిలైజర్స్ కూడా మనం వేసినటువంటి ఎరువులు పూర్తి స్థాయిలో మొక్కకి ఉపయోగపడాలి అంటే తప్పనిసరిగా సేంద్రియ ఎరువు భూమిలో ఉండాలి. ఆ రెండు కాంబినేషన్, అవి ఆ కాంబినేషన్. మీరు సేంద్రియ ఎరువులు వేయకుండా ఫర్టిలైజర్స్ వేసారనుకోండి మీరు పనిచేయవు అసలు. సేమ్ బియ్యాన్ని ఎదురుగా పెట్టుకుని మనం ఆకలిని ఎట్లయితే అనుభవిస్తాం అది కూడా అంతనే. ఫర్టిలైజర్స్ మొక్క తీసుకోదు. ఎప్పుడు తీసుకుంటది? ఆ యూరియాను నేలలో ఉండే సూక్ష్మ జీవులు తిని అవి మొక్కకు ఉపయోగపడేటి చేస్తే అవి అప్పుడు మొక్క తీసుకుంటాం. అంటే ఫస్ట్ సూక్ష్మజీవులు తీసుకోవాలి ఫర్టిలైజర్ ని. సూక్ష్మజీవులు తీసుకోవాలంటే వాటికి ఆహారం ఉండాలి. సూక్ష్మజీవులు

బతకాలంటే వాటికి ఆహారం ఉండాలి. వాటికి ఆహారం ఏంటి మరి? సేంద్రియ కర్బనం, పచ్చి రొట్టె ఎరువులు. కానీ మీకు పశువుల ఎరువు వీలు అయితలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతోటి వేరే రాష్ట్రాల నుంచి తెప్పించి మీకు జనుములు జీలుగలు తెప్పిస్తుంది. మీరు కూడా వేసుకోవచ్చు. అవి వేస్తున్న ఎరువులు పనిచేయవు. అవి వేయకపోతే, సేంద్రియ ఎరువు లేకపోతే మీరు వేస్తున్న ఎరువు అట్లనే ఉంటది. ఇవాళ వేసిన ఎరువు బై ఛాన్స్ ఏదైనా ఒక భూమిలో మీరు సూక్ష్మజీవులు లేకుండా కంప్లీట్ ఏదైనా చేసినారనుకోండి, ఇవాళ యూరియా వేస్తే అలానే ఉంటది. యూరియా అలానే ఎప్పటిదనుకుంటది? సూక్ష్మజీవులు పనిచేసేంత వరకు ఉంటది అది. కాబట్టి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువును వేయడం అనేది తప్పనిసరి. అది ఒకరి గురించి చేసే పని, కష్టం ఉంది కాబట్టి చేయకుండా ఉంటానని అది కాదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, సేంద్రియ ఎరువులు లేకుండా రసాయనిక ఎరువులు పనిచేయవు అసలు అవి. కాబట్టి తప్పనిసరిగా అది కూడా చేయండి. ఇంకొక సూచన ఏంటంటే, భాస్వరానికి సంబంధించిన ఎరువులను దుక్కిలోనే వేయండి, తర్వాత వేయకండి. ఎందుకేయాలంటే అవి అప్పుడే అవసరం కాబట్టి. నాకు అప్పుడు దొరకలేవు, మార్కెట్ లో దొరకలేదను, వీలు కాలేదనో, పైసలు లేవనో, అప్పుడు షాప్ లేదనో, తర్వాత 40-50 రూపాయలకి వేస్తే ఉపయోగం లేదు. దాంతోపాటు ఇంకా నెగటివ్ ఉంది ఒకటి, మనకి వేసిన ఎరువు ఉపయోగపడకపోగా, మనకు తెలుగు అందరూ తెలుసు, ఈతొచ్చినోడు ఈతరానోడు ఇద్దరు కలిసి బాయిలో దునికిండి అనుకోండి, ఏమైతుంది? ఇద్దరు చచ్చిపోతారు వాళ్ళు. ఈతరానోడు ఈతొచ్చినోడు బిగ్గ పట్టుకుంటాడు అన్నట్టు వాడు, ఈత కొట్టనేడు అసలు వాడు. సో మనకు కూడా అంత భాస్వర ఎరువు తర్వాత వేస్తే అది మొక్క తీసుకోకపోగా, అది భూమిలో ఉట్టిగా ఉండకుండా ఆ జింకును పట్టుకుని ఉంటది అన్నట్టు. అది జింకు బాసర రెండు రియాక్షన్, జింకు కూడా మొక్కగా అందుబాటులో రాదు. కాబట్టి పసుపు రంగులకు మారి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని జింకు స్ప్రే చేయమంటున్నారు. సో వేస్తున్న తప్పు వల్ల ఇంకో తప్పు జరుగుతూ ఉంది అక్కడ. కాబట్టి తప్పనిసరిగా బాస్వరానికి సంబంధించిన ఎరువులను దుక్కిలో మాత్రమే వేయాలి. వీలు కాకపోతే ఏం చేయాలి? వేయొద్దు. ఆ పొరపాటును ఎప్పుడు కూడా మీరు రిపీట్ చేయొద్దు. మీరు దానివల్ల ఏమైతుందంటే చాలా వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతాయి. అంటే ఒక్కొక్క బస్తాకు 1800 రూపాయలు, మీ డబ్బులైనా గవర్నమెంట్ అయినా అందరి డబ్బులే కదా అవన్నీ కూడా. తీసుకొని భూములు వేస్తున్నాం మనం, వేయడం వల్ల చాలా అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డబ్బులను వేస్ట్ అయితే. కాబట్టి వేయకండి. మీరు వరి సాగు చేసే ప్రతి రైతు కూడా ప్రతి సంవత్సరం ఎకరానికి ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్ వేయాలి, తప్పనిసరిగా వేయాలి. జింక్ సల్ఫేట్ అయిపోతే ఏమవుతుందంటే కూరలు అన్నేసి చాలా బాగా చేసాం, అల్లం అది ఇది అన్నేసేసాం మనం, చిట్కడంత ఉప్పు వేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఎంత మంచి అల్లం అనేయండి, నూనె పోయండి, రకరకాల చేయండి, మీరు కొంచెం ఉప్పు వేయలేదు అనుకుంటాను, ఏమవుతుంది? ఏం చేయాలి మరి? మనం ఉప్పే వేయాలి అంతేగాని. ఇంకా కొంచెం అల్లం యాడ్ చేసినాం అనుకోండి, అదేం టేస్ట్ ఏం రాదు. అది కంపల్సరీ ఉప్పునే వేయాలి మీరు. సో జింక్ వేయకుండా మనం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకు అంటే అనేక కారణాలు. ప్రస్తుతం సాగు చేస్తున్న రకాలకి జింక్ యొక్క అవసరం చాలా ఎక్కువ. మనం అన్ని రకాల పోషకాలను అనేక రకాల ద్వారా ఇస్తున్నాం, కానీ జింకును మాత్రం ఏ రూపంలో ఇవ్వట్లేదు. మనం బాస్వరం అనేక రకాలుగా వేస్తున్నాం, భూమిలో కూడా నిల్వలు ఎక్కువైపోయి జింకును బాగా లభ్యత తగ్గిపోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా జింక్ వేయండి. అవసరమైతే మళ్లీ ఒకసారి కూడా పిచికారీ చేయండి, చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీకు. ఇంకా చివరి పాయింట్ ఏంటంటే, పొటాష్ కి సంబంధించిన ఎరువులను వీలైతే వేయండి, మంచిదే. బై ఛాన్స్ ఏదైనా కష్టం ఉండి ఇబ్బంది ఉంటే కొంచెం తగ్గించినా కూడా మనకు సమస్య లేదు, ఎందుకంటే చాలా భూములలో పొటాష్ సంబంధించిన నిల్వలు బాగానే ఉన్నాయి. పొటాష్ అనేది భూములనే ఉంటది, అది ఎక్కడికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన పొటాష్ వేస్తున్నారు చూసినరా, అదేంటి? అది ఎర్రమట్టు. మన ఇళ్లలో ఇల్లు అలుకుతాం కదా, ఆ ఎర్రమట్టి రష్యాలో కొన్ని గుట్టలలో ఉండే ఎర్రమట్టిని డిగ్గర పెట్టి తోకొచ్చి బస్తాలను నింపి మనకు అమ్ముతారు అన్నట్టు. అదే ఎరువు, పొటాష్ ఎరువు. పొటాష్ ఎరువు అనేది ఫ్యాక్టరీలో తయారేసి ఇవ్వరు. ఎర్రమట్టిని మనం ఎక్కడ తెస్తాం? గుట్టకాడు వైపు బండి పెట్టి తీసుకొస్తాం కదా. అలాంటి గుట్టలే కొంచెం ఎక్కువ ఉన్నాయి రష్యాలో, డిగ్గర పెట్టి తొవ్వి లారీలు నింపుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి బస్తాలలో పోస్తారు. కొంచెం క్లీన్ చేస్తే తెల్ల పొటాష్, క్లీన్ చేయకపోతే ఎర్ర పొటాష్. సో అది భూములు ఎట్లా ఉంటది. కాబట్టి కొంచెం అటీట్ అయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. వేయొద్దని చెప్తేనే నేను, ఓకే కొంచెం అటీట్ అయినా కూడా రేట్ ఎక్కువ ఉందని మీకు అనిపిస్తే కొంచెం మోతా తగ్గించైనా సరే ఒకసారి స్కిప్ చేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా చివరిగా నేను సమ్అప్ చేసేది ఏంటంటే, యూరియాను వీలైన ఎక్కువసార్లు వేయండి, భాస్వరాన్ని ఒక్కటేసారి వేయండి, పొటాష్ కొంచెం అటీట్గా మీరు వేస్తే నో ప్రాబ్లం, జింక్ను తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వేయండి. మీరు రసాయనిక ఎరువులతో పాటు 100%గా సేంద్రియ ఎరువులను మీరు వేయండి, ఏదన్నా రకంగా సరే వేయండి. మీరు సేంద్రియ ఎరువులు వేసుడు మీకు చాలా ఎక్కువ మొత్తంలో కష్టం అని మీకు అనిపిస్తే, సేంద్రియ ఎరువులను మామూలుగా ఇప్పుడు పత్తి గింజలు వేస్తున్నారనుకోండి, సాళ్ల పొంటి పోసుడు గానీ, లేకపోతే ఈవెన్ వరి లాంటి వాటిలో అయితే జనుము జీలుగలను తొక్కి గానీ చేస్తే ఆ పని మనం చేసుకోవచ్చు. అది లేకుండా మనం రసాయనిక ఎరువుల మీదనే మనం పండించరాదు. ఎందుకంటే ఉదాహరణకు ఒక యూరియా బస్తా, ఒక 50 కిలోల బస్తాలో ఎన్ని కిలోల నత్రజని ఉంటుంది? 13 కిలోలు. మిగతా అంత ఏముంటది? 50 కిలోల 13 కిలోలు పోతే మిగతా ఏముంటది? 23 కిలోలు. 23 కిలోలు పోతే మిగతా అంత ఏముంటది? చెత్త చెదారంతా ఉంటుంది అందులో. ఇట్లా ఒక్కొక్క బస్తాకి ఇంత చెత్త చెదారం యాడ్ చేసుకుంటే ఎన్ని బస్తాలను వేస్తున్నాం, ఎన్నెన్నగా చేసుకుంటూ పోతున్నాం మనం. సో ఇవన్నీ కూడా మంచి ఏం కావు కదా అవన్నీ కూడా. సో కాబట్టి కేవలం రసాయన ఎరువులు కాకుండా కంపల్సరీగా సేంద్రియ ఎరువు వేయండి. ఎంత కష్టమే

0: ఏదైనా సరే తప్పనిసరిగా ఆ పని చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. భూసార పరీక్ష అనేది జిల్లాకు ఒకటి ఉంటుంది. ఒక్కొక్క జిల్లా లోపల సుమారు 1000 కొద్ది మట్టి నమూనాలు వస్తాయి. ఒక జిల్లాకి 1000 కొద్ది వస్తాయి. సో 1000 కొద్ది మట్టి నమూనాలను ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ చేయాలంటే కష్టమవుతుంది మనకి. కాబట్టి సరైన సందర్భంలో మనకి ఎంటనే ఇవ్వలేకపోవచ్చు మీరు. కాబట్టి అనాలిసిస్ కూడా మీరు ప్రతిదాన్ని చేయించాల్సిన అవసరం లేదు. మీకు ఒక 2-3 విషయాలు చేసుకుంటే చాలు. ఒకటి pH ఉదయని సూచిక, ఒకటి లవణాల గాఢత, ఒకటి ఫాస్ఫరస్. ఈ మూడెట్లు తెలుసుకుంటే మీరు పెద్ద భూసార పరీక్షకు ఇంపార్టెంట్ తెలిసిపోతుంది. నత్రజని అన్నిటిలో తక్కువ ఉంటుంది. సో మిగతా కూడా 6 సేంద్రీయ కార్బన్ తక్కువ ఉంటుంది. ఎట్లాగో అవన్నీ అవసరం లేదు మనకి. ఈ 2-3 పారామీటర్స్ మీరు దగ్గర ఉండి చేయించుకోవచ్చు. లేదు అంటే మీకు ఒక 1000 రూపాయలకు ఒక కిట్ దొరుకుతుంది. మీకు ఆదర్శ రైతులకు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. చిన్న ఒక కిట్ ఉంటుంది అది. సో దాంతో 25 మట్టి నమూనాలు చేయొచ్చు. అందులన్నీ చిన్న చిన్న బుడ్లలో అన్ని రంగు నీళ్ళలా ఉంటాయి. మట్టి లోపల అది రంగు మారిపోతుంది. దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అని ఏముంది అనేది కొంచెం తేడా తెలుస్తుంది మీకు. దాని ద్వారా కూడా మీరు భూసార పరీక్షను మీ స్థాయి లోపల చేసుకోవచ్చు. సో ఏదైనా నేను చెప్పినంత సుఖంగా కనిపించకపోవచ్చాం గానీ అలాంటి చిన్న చిన్న మార్గాలని మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీరు శాంపుల్ తీసుకపోయి ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ లోపల సాయిల్ టెస్ట్ ల్యాబొరేటరీ ఉంది. మట్టి నమూనా ఇచ్చి 1-2 సార్లు ఫోన్ చేసి మీ ఫలితాలను మీరు పొందండి. దాని ద్వారా మీ భూమిలో ఉన్న సమస్య ఉన్నట్లయితే ముఖ్యంగా చౌడు గిట్ల ఉంటే జిప్సం గిట్ల వేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. దాన్ని మీరు జిప్సం కూడా మనకి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సమస్య లేదు. ఇప్పుడు చాలా ఫ్రీగానే దొరుకుతా ఉంది కాబట్టి అది కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ 4-5 సూచనలు మీరు పాటిస్తారని, ముఖ్యంగా యూరియాను వీలైనా ఎక్కువ సార్లు వేయండి, భాస్వరాన్ని ఒకటేసారి వేయండి, జింకును తప్పనిసరి వేయండి, సేంద్రీయ ఎరువును మాత్రమే రసాయనికలతో కలిపేయండి, భూసార పరీక్ష కూడా వీలైనంత వరకు కొంచెం ఆఫీసర్స్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేసి మీ శాంపుల్ ఇచ్చి మీ రిజల్ట్ మీరు పంచుకుని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది.
1: మీరింతవరకు భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

చంటే తిప్పి తిప్పి కాలుచంటే ఆ సాకిరే ఊపై కాడ సలిమంటలంటదే ఆ సాకిరే ఊపై కాడ సలిమంటలంటదే ఆ మంటలంటదే అలాగనంటదే అమైన అంటదే.

ఏమన్నదంటే, ఎమ్మ కోడి పందెం ఆటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పందెం ఆటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెన అంటదే.

0: కార్యక్రమంలో మరొక అంశం, సర్వైకల్ క్యాన్సర్ గురించి కొన్ని వివరాలు వింటారు.
1: గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అంతర్గత రేడియేషన్ తో సర్వైకల్ క్యాన్సర్ ను సమూలంగా నయం చేయగలిగే వీలు కూడా ఉంది. ఆ చికిత్సా విధానం ఫలితాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు. సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ నడి వయస్సులో వస్తోంది. దాంతో రక్తస్రావాన్ని, ఇతరత్ర లక్షణాలను పెరిమోనోఫాజల్ దశలో ముడిపెడుతూ ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేసి చివరి దశలో వైద్యులను కలిసే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఫలితంగా 3-4 దశ సర్వైకల్ క్యాన్సర్ తో వైద్యులను కలిసినప్పుడు వ్యాధి చికిత్సకు లొంగని పరిస్థితి తలెత్తుతూ ఉంటోంది. అంతర్గతంగా అందించే రేడియేషన్ తో క్యాన్సర్ కణితిని కవర్ చేయలేని పరిస్థితి ఉండేది. ఒకవేళ చేసిన దుష్ప్రభావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ తాజాగా MR బ్రాంకీ థెరపీ అందుబాటులోకొచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో బాహ్య, అంతర్గత అనే 2 రకాల రేడియేషన్ చికిత్సలు ఉంటాయి. వాడుక భాషలో ఈ రేడియేషన్ చికిత్సలను పెద్ద కరెంట్, చిన్న కరెంట్ అంటూ ఉంటారు. చిన్న కరెంట్లో భాగంగా రేడియేషన్ గదిలో పడుకోబెట్టి నేరుగా క్యాన్సర్ సోకిన ప్రదేశానికి రేడియేషన్ ఇస్తారు. దీనిలో నొప్పి, అసౌకర్యం ఏమాత్రం ఉండదు. పెద్ద కరెంటులో వెజైనా ద్వారా గర్భాశయ ముఖద్వారం దగ్గరకు చేరుకుని అక్కడ కొన్ని అప్లికేటర్లను అమర్చి రేడియేషన్ ను అందిస్తారు. ఇదే బ్రాకీ థెరపీ. రేడియేషన్ తో క్యాన్సర్ సోకిన కణాలతో పాటు ఆ భాగాన్ని ఆవరించి ఉండే ఇతర ఆరోగ్యకరమైన కణాలు కూడా చనిపోయే ప్రమాదం ఉంటోంది. కాబట్టి సూటిగా క్యాన్సర్ సోకిన కణాలే లక్ష్యంగా ప్రభావవంతంగా గరిష్ట మోతాదు రేడియేషన్ ను అందించడం బ్రాకీ థెరపీ ప్రత్యేకత. ఇది నైపుణ్యంతో కూడిన చికిత్సా విధానం. గతంలో కూడా ఈ చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ అది మహిళలకు చాలా అసౌకర్యంగా, అమానుషంగా ఉండేది. కాని ఇప్పుడు వైద్యులు తాజా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బ్రాకీ థెరపీలో రోగికి నొప్పి తెలియకుండా అనెస్థీషియా ఇచ్చి బ్రాకీ థెరపీ చేయగలుగుతున్నారు. ఈ చికిత్సలో ఉపయోగించే పరికరాలు కూడా MRI కంపాటిబుల్తో కూడిన ప్రత్యేకమైన అప్లికేటర్లు. వీటి సహాయంతో రేడియేషన్ను అందించారు.

0: చికిత్స పూర్తిగా రోగి మెలకువలోకి వచ్చిన తరువాత అప్లికేటర్లను అలాగే శరీరంలోనే ఉంచి తిరిగి ఎంఆర్ఐ చేయవలసి ఉంటోంది. దానిలో ట్యూమర్ ను కరెక్ట్ గా గుర్తించి దాన్ని మార్క్ చేసుకుని ఎంత మోతాదులో రేడియేషన్ ను ఇవ్వాలో వైద్యులు నిర్ధారించుకుంటారు. ఇది ప్రణాళికాబద్దంగా రేడియేషన్ ను లెక్కించిన తరువాత తిరిగి రోగిని రేడియేషన్ గదిలోకి తీసుకువెళ్లి అంతర్గత రేడియేషన్ ఇవ్వడం జరుగుతోంది. రేడియేషన్ ప్రక్రియ క్లిష్టమైనదిగా కనిపించినా నిజానికి రేడియేషన్ అందించే సమయం ఎంతో స్వల్పం. అన్ని విధాల క్యాన్సర్ గడ్డలను అంచనా వేసి రేడియేషన్ గదిలోకి తీసుకువెళ్లిన తరువాత రేడియేషన్ ను కేవలం 2 నిమిషాల మేరకే అందిస్తారు. ఈ బ్రాంకీథెరపీ 4 ప్రాక్షన్లలో సాగుతోంది. ఉదయం సాయంత్రం రేడియేషన్ ఇచ్చి తిరిగి వారం తరువాత ఉదయం సాయంత్రం ఇవ్వవలసి ఉంటోంది. బ్రాంకీథెరపీ అందించిన తరువాత సర్జరీ అవసరం కూడా ఉండదు. 2-3 దశల్లో ఉన్న సర్వైకల్ క్యాన్సర్ కు బ్రాంకీథెరపీ సమర్థవంతమైన ఫలితాన్ని అందిస్తోంది. మొదటి దశలో క్యాన్సర్ ను గుర్తించగలిగితే రేడియేషన్ కీమోథెరపీ అవసరం లేకుండా కేవలం సర్జరీతోనే సమస్యను సరిదిద్దే వీలు ఉంది. చివరి దశ సర్వికల్ క్యాన్సర్ స్టేజ్ 4A, 4B, 4A దశలో క్యాన్సర్ పురీషనాళం మూత్రాశయంలోకి విస్తరించి ఉంటోంది. ఈ దశలో కూడా బ్రాంకీథెరపీ చికిత్స తీసుకోవచ్చు, కానీ ఫలితం తక్కువగా ఉంటోంది. స్టేజ్ 4B లో ప్రధాన అంతర్గత అవయవాలకు పాకిపోయి ఉంటోంది. ఈ దశలో వైద్యులు కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీలనే సూచిస్తూ ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు మార్గాలు కూడా ఉన్నాయి. 13 ఏళ్ల వయసు ఆడపిల్లలకు HPV వ్యాక్సిన్ వేయించాలి. వ్యాక్సిన్ వేయించుకుని వాళ్లు పాప్స్మియర్ HPV DN పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటోంది. శరీరంలో ఇమ్యూనిటీ తగ్గకుండా చూసుకోవాలి. తీవ్ర వ్యాధులున్న వాళ్లు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. వ్యాధుల ఫలితంగా ఇమ్యూనిటీ తగ్గిన మహిళలు అరక్షిత లైంగిక చర్యలో పాల్గొనకూడదు. కండం ఉపయోగించని భాగస్వామితో శారీరక సంపర్కం పెట్టుకోకూడదు. ఒకరికంటే ఎక్కువ మందితో లైంగికంగా కలవకూడదు. ప్రతి మహిళ సురక్షితమైన లైంగిక అలవాట్లను అలవరుచుకోవాలి. లైంగికంగా కలిసిన వెంటనే జననాంగాలను శుభ్రం చేసుకోవాలి. కాండోమ్స్ కు బదులుగా ఐపిల్స్ లాంటి వాటిని వాడకూడదు. ధూమపానం, మద్యపానం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతోంది, కాబట్టి ఈ అలవాట్లను మానుకోవాలి. 25 ఏళ్ల క్రితం 45, 50, 60 ఏళ్ల మహిళల్లో ఈ వ్యాధి కనిపిస్తూ ఉండేది, కాని ఇప్పుడు 30 ఏళ్ల మహిళల్లో సైతం ఈ వ్యాధి కనిపిస్తోంది. క్యాన్సర్ ఉధృతి పెరగడానికి, చిన్న వయసులోనే దాడి చేయటానికి నిర్దిష్ట కారణాలు ఇవి అని స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ HPV వైరస్ చిన్న వయసు మహిళల్లో తీవ్రంగా విజృంభించడాన్ని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గర్భాశయ ముఖద్వర క్యాన్సర్ కు ఈ వైరసే ప్రధాన కారణం. ఈ వైరస్ చిన్న వయసులోనే మహిళల శరీరాల్లోకి చొరబడితే క్యాన్సర్ కూడా తక్కువ వయసులోనే సోకుతోంది. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ కు దారితీసే HPV వైరస్ కు అడ్డుకట్ట వేయడం ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. అందుకోసం HPV వ్యాక్సిన్ ను వేయించుకోవాలి. ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తే సర్వైకల్ క్యాన్సర్ ను 90% నివారించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకోసం లైంగిక జీవితం మొదలు పెట్టని వయసులోనే 13-14 ఏళ్ల వయసులోనే ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఈ వయసులో వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల తర్వాత కాలంలో వైరస్ శరీరంలోకి చొరబడినప్పటికీ అది క్యాన్సర్ గా అభివృద్ది చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చిన్న వయసులో టీకా తీసుకుని మహిళలు పాప్స్మియర్ టెస్ట్ తో పాటు HPV DNA టెస్ట్ క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ఇలా అప్రమత్తంగా ఉండగలిగితే గర్భాశయ ముఖద్వారంలో 1-2 క్యాన్సర్ కణాలు కనిపించినా వెంటనే పసిగట్టి స్వల్ప చికిత్సతో ఆ వ్యాధిని సమూలంగా తొలగించుకోవచ్చు. ఇలాంటి ప్రారంభ దశల్లో సర్జరీ అవసరం కూడా ఉండదు. ఒకవేళ క్యాన్సర్ కణాలు కాస్త ఎక్కువగా ఉంటే హిస్టరెక్టమీ ద్వారా గర్భాశయాన్ని తొలగించుకుంటే సమస్య తొలగిపోతోంది. ఈ చికిత్సతో 100% ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు.
1: మీరింతవరకు సర్వైకల్ క్యాన్సర్ గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద

0: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 8 గంటలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి ప్రసారమవుతుంది. ముందుగా వినండి వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం ఈ అంశం గురించి అలెప్పు హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు జనరల్ గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్ గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీనిలో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక

0: అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావలసిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్ గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్ కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్ కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్ కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్ కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3 పనిచేసే స్టార్టప్స్ కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము, సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ లో కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్ కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్ గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్ కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్ లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళ గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా ఒక పర్చేస్ ఆర్డర్ ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్ కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం, అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్ కి ఈక్వలెంట్ గా 50 లక్షలు మీరు గనక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్ లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వాలిడేషన్ చేస్తాము.

0: అగ్రిమెంట్ ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెన్సిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరం అవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్ లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్ట్అప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటి డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్ లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్ లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్ గా ఒక తక్కువ స్టేజ్ లోనే వాళ్ళకు ముందుకెళ్లే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్న వాళ్ళు ఎలిత్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళు అప్లై చేయటం గానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్ లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము, అలానే ఒక 2 స్టార్టప్స్ కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరిగింది, అలానే ఒక 2 స్టార్టప్ లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్ గా ఒక ఫస్ట్ ఫేజ్ లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్ కి వెళ్దాము. సో ఇందులో ఈ స్టార్టప్స్ కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి మా ఆఫీస్ కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్ కి ఎనీ టైం ఎనీ డే వర్కింగ్ అవర్స్ లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్ కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్ కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్ కి వచ్చిన స్టార్ట్అప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్ కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ ని ఒక నెక్స్ట్ స్టేజ్ కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్ట్అప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్ కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ ని ఒక స్టార్ట్అప్ లాగా మారినప్పుడు సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్ట్

మరి కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీరు ఎడనిస్తాం తులసి రామరాజు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామటాకిస్ ఏరియా నుండి జమ్మికుంట గురువమ్మ, దుర్గప్రసాద్, గౌతమి వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. వీరు కోరుతున్న పాట బంగారు గాజులు, ఈ చిత్రం కోసం ఘంటశాల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు. మరి వీరికోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్

0: 4200223. తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో రెండవ ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాఫెల్, చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాజ్విక, రాహుల్ కన్నా, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీబాయి, చోటా పూరన్ పాసి, ఎండి షాకిర్, షహజాది, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు. వీరు కోరుతున్న పాట అభిమన్యుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన యువల గీతం. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. మరి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కేనేర లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత సిద్ధార్థ, కార్తీక మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం పుట్టింటి గౌరవం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన పాట. ఈ పాటకు సంగీతాన్ని అందించారు సత్యం. మరి వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట గ్రామం నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ. వీరు కోరుతున్న పాట ఒరే రీక్ష. ఈ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట. మరి వీరి కోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కిన్నెర లహరి కార్యక్రమానికి పాటలు రాసేవారు ఒక పోస్ట్ కార్డు తీసుకుని మీకు నచ్చిన చిత్రంలోని పాటను వ్రాసి ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు పంపండి. మా చిరునామా కిన్నెర లహరి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రామవరం పోస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. చిరునామా మరొకసారి కిన్నెర లహరి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రామవరం పోస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఇది పిన్ కోడ్ నెంబరు. పోస్ట్ కార్డు రాయండి, మీకు నచ్చిన పాటను కిన్నెర లహరిలో విని ఆనందించండి, మీరు మీ బంధుమిత్రులకు తెలియజేయండి. కిన్నెర లహరి మరొక ఉత్తరం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, శశిచారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, మారబోయిన నరేష్, హర్షిత, జోషిక, అకుల్ అర్జున్, రామూర్తి, స్వరూప, దివ్యభాను, భానుతేజ. మీరు కోరుతున్న పాట అన్నవరం. ఈ చిత్రం కోసం మనో గంగా పాడినారు. మీరు కోసం ఈ పాట

నిజామాబాద్ న్యూ ఎన్యూఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ సాంబాచారి, కళ్యాణి, రవి కిరణ్, రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషారత్నం, నరసింహాచారి, అనసూర్య. వీరంతా అర్జున్ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర కోరస్ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం మణిశర్మ. మరి వీరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు ప్రసాద్, అనిత, సుమతి, చంద్రశేఖర్, పప్పి, కావేరి, అక్రు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి యూకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, ధరణి, శ్రీదేవి, కోరసం, రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య. మీరు కోరుతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మావిడల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి దుర్గారావు, నాగమ్మణి, స్వరూప, నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, జూపల్లి పుల్లారావు, నాగమణి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా, వీరంతా పల్లెటూరి బావ ఈ చిత్రం కోసం వి. రామకృష్ణ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం దాసరథి.

మీరు విన్న పాటతో ఈనాటి కిన్నెర లహరి కార్యక్రమం సమాప్తం. ఈ రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మనోరంజన్ హిందీ చిత్ర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీ వార్తలు, అనంతరం 9 గంటలకు న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలను ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

तेरा मस्ताना, प्यार मेरा दीवाना, रूप तेरा मस्ताना, प्यार मेरा।

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై హిందీ చిత్రగీతల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బాబీ ఈ చిత్రం కోసం శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట.

కార్యక్రమం తర్వాత దేవాన ఈ చిత్రం కోసం కుమార్ సాను సాధన సర్గం పాడిన పాట, సాహిత్యం సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

కార్యక్రమం తర్వాత మొహరా ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కవితా కృష్ణమూర్తి పాడిన పాట. సాహిత్యం అందించారు ఆనంద్ బక్షి, సంగీతం విజు జాహూ.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై హిందీ చిత్రగీతల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏక్ దుజే కే లియే ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన పాట. సాహిత్యం అందించారు ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

మీరు విన్న పాట ముఖద్దర్ కా సికిందర్. ఈ చిత్రం కోసం ఆశా భోంస్లే పాడారు. సంగీతం అందించారు ఆనంద్ జీ, కళ్యాణ్ జీ. ఈ పాటతో ఈనాటి మనోరంజన్ హిందీ చిత్ర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు రేపటి ప్రసార వివరాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినవచ్చు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ గ్యార వెంకటేశ్వరరావు. 6:35 రైతు సమాచారంలో పనస సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 సర్వం లక్ష్మీమయం ప్రత్యేక కార్యక్రమం రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. 9:30 ఏకచిత్రగానం. 10:00 మధురమైన భాష మన తెలుగు భాష ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. అనంతరం 11:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతంలో శోభాగుర్తు గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితలకు స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్.

2:15 దోపహర్ సమాచారం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 2:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కెన్యర లహరి. 3:30 ఏకచిత్రగానం. 4 నుండి చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 5:30 జానపద గేయాలు ప్రసారం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రసార వివరాలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరీసా. ఇప్పుడు నిలయంలో సమయం 11:04. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.